0: hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
3: Istinamma vayanam putchukundi vayanam ee shravana masallo mee radio survey meeku andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam putchukodaniki but with a different twist intinta surabhi mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-021.

listening to Radio Surabhi 107.9 FM HD3.

చెడిపే ఇటురా చూడు ఇదిగో ఇదిగో బాసు పిల్లవెల మెరిసే క్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్ వేసే సోడా వేసుకో లేదంటే నీళ్లే పోసుకో అరే చిప్పు తిప్పు తిప్పు నవ్వు సిప్పు సిప్పు సిప్పు అరే మావా ఎక్కు పెగిలా అరే మావా ఎక్కు పెగిలా

0: that.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిలకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, డియాండ్ టెక్సస్.
7: చెప్పండి సార్, వాట్ యు లైక్ టు ఆర్డర్?
5: బయ్యా.

0: స్పెషల్స్ మీద దగ్గర యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి బిస్మిల్లా చీజ్ దోశ పనీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ దోశ సాంబార్ పనీర్ టిక్కా విచ్ అమెరికా పరాటా ఏంది బ్రో గని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన ఇంకా ఉన్నాయి చెప్పమంటారా మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఇట్ గో టు ప్లేస్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఫ్రెష్ డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్ ఏ టు బి texas.com perfect for dining takeaway or full service catering
1: konni conversations manalni navvistai inkonni conversations manalni malli chinna padiki teeskeltai tune in to morning mantra where memories become conversations prathi aadivaram udayam 8 nundi 10 varaku nenu mi RJ Shruti Venkat radio sirapi 107.9 fm hd3 america lo telugu nestam sounds like home
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా
3: yes sir
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్ ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ ఆప్షన్ సి థాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్
3: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం ఇట్స్ చాట్ థాలీ అండ్ క్యాటరింగ్
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్ రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్ ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్
4: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ is plano and eldorado for more information visit rkusa.com
5: radhika next week mana office event ki please take care of the catering okay
6: sure
5: how many people are we expecting 5k anukuntunna but koncham mood baagunte inka ekku avochu
6: idi office party aa leka jatra
5: tension padakandi swadeshi catering unnaru kada small gathering up to 10k they have a full blown kitchen on wheels for on site and industrial catering so ye tension padakunda just trust swadeshi

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్.

0: తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: అమ్మా, సండే మూవీ?
0: మన బడి క్లాస్.
3: అమ్మా, ఓట్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
0: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
0: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .silicon-andhra.org. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తిరమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.

తాతా, ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, వాసికెక్కిన వైజాగు వాసులారా, మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కువయ్యా హార్మోని, పోలీసు బొక్కరు కూడా చూస్తున్నారు.

అబద్దలాడతావు? మన్ను తినడానికి నీకేం కర్మ పట్టిందిరా? నీకు వెన్నల్లేవా, జున్నుల్లేవా, అరిసెల్లేవా, పోనీ అటుకుల్లేవా? నీకు నీకు

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu
2: Hello,
1: radio.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్.

0: food or stages, permissions are a must. Follow noise limits, manage parking, and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India chellipothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com. or write to support at mypursue.com.
3: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.

0: చాల రా, ఇప్పుడు ఏం పీకావు నీ హంగామా?
1: ఇలాంటి పాటలకి స్టెప్ వేయాలంటే ఏదైనా పీక్ ఉండాలి కదా.
0: అదేరా, ఇప్పుడు ఏం చించావు నీ పాటలు డాన్స్ లో? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
2: కొత్తగా అడుగుతాడు
1: తెలియట్లేదే,
0: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు, ఇక్కడ ఉన్న చెత్త, ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్నదిగో ఈ మనుషులు. వీళ్ళని చూస్తేనే విరిచి విరిచి

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ VVFAgTech.com ఆర్ కాల్ 8482440213.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Isthilamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని

0: అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/Surabhi Lakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
8: Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinnapatiki teeskeltayi. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరబి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.

మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అరే 190 ఇలా ఇంకో 90 వేలా ఎట్లా కొట్టరా సొంత నీయా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Aslain Aishwaryam, your daily dose of goodness. Me Arogyani Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vainam, Putsukundi Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like Raises and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: GG@919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoruga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈరోజు ఎక్కడికి వచ్చావు అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

0: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
0: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.
4: హే హైదరాబాద్, ఆర్ యు గైస్ రెడీ టు రాక్ అండ్ రోల్? ఐ కాంట్ హియర్ యు. లెట్స్ డు దిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: శ్రీనివాస
3: అవసరాలా.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: అవురా అమ్మ పెచ్చల్ల ఆనకించి నమ్మడమెల్ల అంత పెద్ద కాదల్లో ఆనందలా.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాల్ for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Here I am.
9: Hi, my name is Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tho osnaru. Ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck Radio Surabhi.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
11: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కున్నాం పదా.
10: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
13: We got style, making move with a smile.

0: ఐ ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి,
3: రేడియో సురభి,
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: கீர்த்தன ஆதித்தாயம் பூர்ண கும்பராகம்.
1: செபஸ்.

0: అందరికి నమస్కారం. నేను మిలియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com or contact Gopal Punnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Malimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మా.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: సింగమల్లె నువ్వు శిఖరము చేరు.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Tatra khalu imani ashtau ahara vidhi visesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
9: నేను ఆర్జే భార్గవి.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
11: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
12: దిస్ ఇస్ కోటి.
13: దిస్ ఇస్ హరిశంకర్.
14: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
15: రేడియో సురభి,
16: రేడియో సురభి,
17: రేడియో సురభి,
18: రేడియో సురభి,
19: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను ఈ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
11: నేను మీ ఆర్జే భార్గవి.
12: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
13: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
14: దిస్ ఇస్ కోటి.
15: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
15: రేడియో సురభి.
2: రేడియో సురభి. రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి రేడియో సురభి.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: కోటి హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునిస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీ కృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
3: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి

0: Indian dishes daga. Food delivery to full size catering. Ni events ni grand gama chendi. Rajula's Kitchen to free delivery options and guaranteed best in class taste. For bookings call 972-879-7999.
1: America ochinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలంలో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
7: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
8: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
9: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: వ్యత్యాసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తాం తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyani Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 గంటల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ Everyday India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugustam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Kodiru diga thoduga Radio Surabhi, America lo telugustam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pallallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Valemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Valemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka

ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214 868 7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam, puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్.

0: for Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు చేస్తాం.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రోటింగ్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?

0: హాయ్, ఐ యామ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: గగ గగ మనే తూరు పుదిసా పడమరని సై ముగిసెనే.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిగా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
11: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
13: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
12: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
13: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
12: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
14: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
15: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
16: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
15: హాయ్, నేను మీ తేజ సజ్జ.
16: డూ లిసన్ టు రేడియో సురభి
15: 107.9 HD3,
14: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
15: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: ఐ ఎం రాముపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐ ఎం రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: jealous? We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వేరు చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: వచ్చింది నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కళ నిజం అవబోతోంది.
3: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
5: ఇండియా టుడే.

0: at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. a2btexas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
0: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.

0: ఐ ఎన్ రాణుగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Ayushman Bhava, Arogya me asalaina aishwaryam. Your daily dose of goodness. Me Arogya nikapadukune sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
4: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
5: Amma, Saturday movie?
6: Mm-mm, manabadi class.
5: Amma, old McDonald had a farm.
6: Uppu kappu rambu. Telugu padyam cheppu.
5: Uppu kappu rambu.
6: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
7: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu even పండగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి బ్రింగింగ్ ద taste of home closer to you.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3.
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Shepard sir, what you'd like to order?
7: Bhaiya, in the specials me lagara?
6: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisibella bhaa, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus yam, amki paneer tikka, vichami kava parata.
7: Huh? Kendi bro, gandhi yeppi no, nain specials maathra mai adina.
6: Inga onne, chappantara, meera padina authentic vegetarian, Jain or vegan food crave chest narante.
7: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant
6: is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome.
7: Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet.
6: Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: Come on.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: చినుకు చినుకు అందెలతో చిటపట చిరు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.

హలో గుడ్ మార్నింగ్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి మళ్ళీ వచ్చేసాను మీ వేణు చెరుకుపల్లి. ఎలా ఉన్నారండి? ఓకే,

ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. సెప్టెంబర్ నెల వచ్చేసింది అండ్ ఒక మన పండుగలకి తెర తీసినట్టు అయిపోయింది. చక్కగా మన ఆడవాళ్ళందరూ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం చేసుకున్నారు, వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నారు అండ్ మనం మాత్రము మగవాళ్ళు హ్యాపీగా మంచి మంచి వంటకాలు తింటూ అప్పుడప్పుడు కొన్ని తిట్లు తింటూ గడిపేశాము. అండ్ మొన్న ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతోటి కృష్ణాష్టమిని మనమందరము జరుపుకున్నాము. అండ్ ఇంకా ఇలా కళ్ళు తెరిచి చూసేలోగా మనకి వినాయక చవితి రానే వస్తోంది. అండ్ ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది ఆ ప్రతిమలు కొనేసేసి డెకరేషన్స్ ఎలా చేయాలా అని తర్జనా భర్జనా పడుతూ ఉండి ఉంటారు. క్యాంట్ వెయిట్. ఈ ఫెస్టివ్ సీజన్ మాత్రం అమేజింగ్. అండ్ మన ఫెస్టివల్స్ అలా కొంచెం అలా పక్కకి తప్పుకునేలోగా థ్యాంక్స్ గివింగ్, తర్వాత క్రిస్మస్, తర్వాత న్యూ ఇయర్స్, ది బెస్ట్ టైమ్ ఆఫ్ ది ఇయర్ అనిపిస్తుంది నాకైతే ఈ టైంలో. అండ్ కొంచెం ఎండల తీవ్రత కూడా తగ్గుముఖం పట్టేలా ఉంది. లెట్స్ బి హోప్ఫుల్. సరే అండి, ఇవాళ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతూ ఒక మంచి పాటతోటి మొదలెడదాము. ఆ కృష్ణుని పిలుస్తూ, ఇది తెలుగు పాట కాదు బట్ నాకెంతో చాలా చాలా ఇష్టమైన పాట. అప్పట్లో మనకి మా చిన్నతనంలో టీనేజ్ లో ఉన్నప్పుడు ఇలా ఎంటీవీలో కానీ ఇలా ఈ పాప్ సాంగ్స్ చాలా వచ్చేవి, అందులో చాలా చాలా బాగుంటాయి. అందులోదే ఈ పాట, నాకైతే చాలా మెమరీస్ ఉంటాయి. అందరం కలిసి విందామా ఈ పాట. ఏ ఆల్బంలోది, ఆర్ పాడింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అగైన్ హార్టీ వెల్కమ్ టు ద సిగ్నేచర్ షో.

What a song. What a song. Colonial Cousins, we do Indian fusion duo. లెస్లీ లూయిస్ అండ్ మనకంతా బాగా చిరపరిచయమైన హరిహరన్ వీళ్ళిద్దరు కలిసి 1990s లో ఈ కలోనియల్ కజిన్స్ అని ఒక బ్యాండ్ క్రియేట్ చేశారు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ని ఆర్ గజల్స్ ని వెస్టర్న్ పాప్ రాక్ ఇలా ఫోక్ ఇవన్నీ కలిపి అలా ఫ్యూజన్ ఆల్బమ్స్ చేశారంట. అప్పట్లో అసలు బ్రహ్మాండమైన హిట్. ఈ పాటతో ఎందుకు మొదలెట్టానంటే అఫ్ కోర్స్ కృష్ణాష్టమి మనం జరుపుకున్నాము. డోంట్ వరీ, నేను కృష్ణాష్టమి స్పెషల్ చేయట్లేదు ఇవాళ. బట్ ఈ పాట ఏ కాలానికైనా ఏ చాలా యాప్ట్ సాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాటలో చాలా దీనంగా కృష్ణుణ్ణి నువ్వు బేగనే బరో అంటే అదే కర్ణాటక కన్నడ లాంగ్వేజ్ అంటే త్వరగా వచ్చేసాయి. ఇక్కడ లోకల్లో చాలా అల్లకల్లోలంగా ఉంది, ఎక్కడ శాంతి లేదు, అంతా ఎక్కడ జనాలకు చిరాకులుగా ఉన్నాయి, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడు అని ప్రార్థిస్తున్న పాట. నువ్వు ఎలా వచ్చినా ఏ రూపంలో వచ్చినా మాకు సంబంధం లేదు, కృష్ణుడిలా వస్తావో జీసస్ లా వస్తావో అల్లా లాగా వస్తావో మాకు సంబంధం లేదు, వచ్చి మమ్మల్ని కాపాడు అని. అండ్ ఈ కాలంలో ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఇంకా అప్రోప్రియేట్. ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలాలు, యుద్ధాలు అండ్ ప్రకృతి వైపరీత్యాలు. మొన్న నేపాల్లో జరిగిన ఆ ఘోరం ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు ఇలా గుగురుపడుస్తూ వస్తుంది. ఇలా ఎక్కడ చూసినా అండ్ మనకి అఫ్ కోర్స్ మన ఎవరికి వాళ్ళకి వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. జాబ్స్ అయితే కానీ, హెల్త్ అయితే ఏంటి కానీ, ఇలా అన్ని రకాలుగా. సో మనమందరము మీ అందరి తరఫున కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా, అంత కొంచెం మనకి ఆ సుఖశాంతులు మళ్లీ రావాలి, కొంచెం మనం ఆనందంగా ఉండాలని, ఎస్పెషలీ పండగ సీజన్ లో ఆ శాంతి సంతోషాలు మళ్లీ రావాలని భగవంతుని ప్రార్థిస్తూ మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సరే అండి, ఇవాళ ముందుగా టూ సెగ్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నాను. టూ సెగ్మెంట్స్ ఏంటంటే, ఒకటి మనకి ఇంతకుముందు నేను షో చేస్తున్నప్పుడు నేను బ్రీఫ్ గా ప్రస్తావించాను ఈ విషయాన్ని, ఏంటంటే అది మన తెలుగు సినిమాల్లో కొన్ని పాటలుంటాయి, అవి పుట్టి పాటలు అని నేను పేరు పెట్టుకున్నాను. పుట్టి పాటలు అంటే చిన్నగా ఒక మేబీ పల్లె ఉంటుంది అండ్ బహుశా మేబీ ఒక చరణం కూడా ఉంటుందేమో, కానీ ఆ పాటలు ఎంత బాగుంటాయంటే అరే అప్పుడే అయిపోయిందా, ఇంత చిన్న పాట ఎందుకుంది, ఇంకొంచెం ఉంటే బాగుండు, ఇంకొంచెం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలాంటి పాటలతోటి షో చేద్దామని ఒక ఉద్దేశం. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు కొన్ని పాటలే దొరికాయి, ఒక మూడు నాలుగు పాటలే ఉన్నాయి ఇలాంటి పుట్టి పాటలు. సో దిస్ ఈజ్ వేర్ ఐ కమ్ టు యూ. మీకు తెలుసు కదా ఐ డిపెండ్ ఆన్ యూ. తెలుగు సినిమాల్లో చిన్ని చిన్ని పాటలు, ఒక పల్లవి ఆర్ మేబీ ఒక పల్లవి చరణం కూడా ఉన్న పాటలు మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కాస్త నాకు కూడా కాల్ చేసి చెప్పేయచ్చు కదా, అందరం విందాము. ఫోన్ నెంబర్ తెలుసు కదా, 9726361966. సో ఈ పాటతోటి మొదలెడదాము మనము ఈ వాల్టి షోని. ఈ పాట పాడింది బాలుగారు.

సంతోషం సినిమా నుంచి మీరు విన్న పాట, చిన్న పాట కానీ ఎంత బాగుంటుంది కదా బాలుగారి వాయిస్ లో. ఇదే పాట ఇంకొక వర్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ వర్షన్, ఆ పాట కూడా వినేద్దాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంపోజిషన్.

చూస్తున్నా చూస్తున్నా, నేను ఒక తప్పు విషయం చెప్పాను, బట్ మీరెవరు గుర్తుపట్టలేదు. దాట్స్ ఓకే, దాన్ని అలాగే అది ఏంటి అనేది అప్పుడే చెప్పండి నేను. ఓకే సరే అండి, నాకు కొన్ని సజెషన్స్ వస్తున్నాయి, నేను అవి ఆ పాటలు వినిపిస్తాను. సో ముందుగా మనము ఇవాళ కార్యక్రమంలో నేను ఎంచుకున్న సెగ్మెంట్ ఏంటంటే, కొంచెం ఆలస్యంగా ట్యూనింగ్ అయిన వాళ్ళందరికీ మరొకసారి వెల్కమ్ చెప్తూ, సినిమాల్లో పుట్టి పాటలు. పుట్టి పాటలు ఏంటరా అంటే, కొన్ని పాటలు ఒక పల్లవి, ఒక చరణం, లేకపోతే ఒక పల్లవి మాత్రమే ఉంటుంది అనమాట. కానీ దాని ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందంటే, అబ్బా ఈ పాట ఇంకొంతసేపు ఉంటే బాగుండు, ఆర్ అలా అనిపిస్తుంది, మొత్తం పూర్తి పాట ఎందుకు చేయలేదు, ఈ పాటని కొంచెమే ఎందుకు చేశారు అని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి పాటలు మనం వింటూ, ఫస్ట్ ఆబ్వియస్లీ నా దగ్గర అయితే ఎక్కువ కలెక్షన్ లేవు, సో మీకేమన్నా సజెషన్స్ ఉంటే తప్పకుండా స్టూడియో ఫోన్ చేసి షేర్ చేయొచ్చు. నాకు తెలిసిన పాటలు వినిపిస్తూ వెళ్తాను. ఇంతకుముందు పాట సంతోషం, అదే దానికి సంగీతం అందించింది ఐ బిలీవ్ ఆర్పి పట్నాయక్. సరే అండి, అండ్ మరొకసారి చెప్తాను, నేను ఇప్పటి వరకు ఆ రెండు పాటల గురించి ఒక విషయం తప్పు చెప్పాను ఇంటెన్షనలీ. ఆ తప్పేంటి ఏమో మరి కాసేపు అయితే నేనే చెప్తాను. ఈ లోపల ఈ పాట వినేద్దాం, పాథోస్ వర్షన్, బట్ మ్యాన్ దాని ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందో. నాకు చాలా ఇష్టమైన పాట, ఇష్టమైన పాట. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. అగైన్ అనదర్ ఆర్పి పట్నాయక్ మ్యూజికల్.

మనసంతా నువ్వే సినిమా నుంచి మీరు విన్న పాట ఎవరినప్పుడు ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. శాస్త్రి గారు ఈ పాటలో ఎస్పెషల్లీ అంటే ప్రేమికుల వాళ్ళ భావాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత చక్కగా రాశారు చూడండి. ఇక్కడ ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీగాదే మొదలంటుంది ఈ ప్రేమ, కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమ. మనము రోజువారీగా మాట్లాడుకునే మాటలన్ని ఇలా పాటల్లో బంధించి అండ్ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఎంత చక్కగా రాశారు. దీనిలో ఒక చిన్న క్రెడిట్ కూడా ఇవ్వాలి, ఎవరికి డైరెక్టర్ కి ఇవ్వాలి ఆ క్రెడిట్. ఎందుకంటే ఇలా ఉంటుంది ఈ సన్నివేశం, ఇంత ఎస్పెషల్లీ ఇంతకు ముందు మనం అనుకున్న పాటలో ఇంత భారంగా ఉంటుంది, అంత బాధపడుతూ ఉంటారు ఆ ప్రేమికులు అని దాన్ని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే శాస్త్రి గారు దాన్ని అలా అబ్జర్వ్ చేసుకుని అబ్జార్బ్ చేసుకుని అండ్ ఆ మాటల్ని ఆ సన్నివేశానికి తగ్గట్టుగా కుదించి పాటలో పెట్టారంటే లిరిసిస్ట్ వాళ్ళ చాలా కష్టమండి వాళ్ళకి వాళ్ళ పని. ఎందుకంటే సన్నివేశానికి తగ్గట్టుగా రాయాలి, ప్లస్ ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే ట్యూన్ ఇచ్చేసేసి ఆ ట్యూన్ కి తగ్గట్టుగా పాట రాయమంటారు అండ్ కరెక్ట్ గా అది ఆ ట్యూన్ కి ఆ దాంట్లో ఫిట్ అయ్యేలాగా మాటల్ని ప్రయోగించి కరెక్ట్ గా ఉంచి ఎక్కడ దాని క్వాలిటీ కానీ కాంప్రమైజ్ కాకుండా ఉండాలంటే అదొక సెపరేట్ టాలెంట్ కదా. అండ్ మనకి మన అదృష్టం ఏంటంటే ఇలాంటి మహాన్ భావులు చాలా మంది ఉన్నారు మన తెలుగు సినిమాల్లో. సరే అండి, ఇంకొక పాట వినేద్దాం. ఇది ప్రసాద్ వర్మ రిక్వెస్ట్, నాకు చాలా ఇష్టమైన పాట బాలుగారి గొంతుకులో. పాట వినేద్దాం, సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

0: మనకు శ్రోత ఫోన్ చేశారు. గుడ్ మార్నింగ్, రేడియో సురభి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ వార్త శ్రోతలందరూ వింటున్నారు.
1: రిత్విక్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు
0: హాయ్ రిత్విక్, ఎలా
1: ఉన్నావు?
0: హౌ ఇస్ యువర్ లాంగ్ వీకెండ్ గోయింగ్?
1: మీకు అందరికి గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ రా. హౌ ఇస్ యువర్ లాంగ్ వీకెండ్ గోయింగ్?
1: My long weekend is going good.
0: Awesome, awesome. సరే, నీకు ఏదైనా పాట రిక్వెస్ట్ ఉందా?
1: లాస్ట్ టైం సెలబ్రేషన్.
0: ఏంట్రా?
1: కృష్ణాష్టమి సెలబ్రేషన్.
0: కృష్ణాష్టమి సెలబ్రేషన్. వెరీ నైస్, వెరీ నైస్. వచ్చాడా కృష్ణుడు మన ఇంటికి?
1: వచ్చాడు.
0: ఓకే ఓకే. హలో సుగత్రి గారు, ఎలా ఉన్నారు?
1: ఇయాలలో ఊపింది.
0: ఉయ్యాల్లో ఊపిందా? నైస్ నైస్ నైస్, వెరీ నైస్. మంచి
1: టెంపుల్
0: టెంపుల్లో చూసావా? ఓకే, ఒక మంచి పాట రిక్వెస్ట్ చేయరా రిత్విక్. నాట్ ఏబుల్ టు థింక్ ఆఫ్ ఇట్ రైట్ నౌ.
1: బాహుబలి కన్నా.
0: ఓకే సరే, ఓకే అలాగే.
1: కన్నా పాట బాహుబలి.
0: ఓకే రా, ఐ గాచా.
1: ఓకే అంకుల్, టేక్ కేర్.
0: టేక్ కేర్ రా, బై
1: బై.
0: ఓకే, దట్ ఈస్ అవర్ రిత్విక్. వాడు పాపం ప్రతిసారి షో చేసినప్పుడల్లా కాల్ చేసి ఇలా హాయ్ అంకుల్ అని చెప్తాడు, ఎంత క్యూట్ గా. అండ్ ఓ మంచి పాట కూడా రిక్వెస్ట్ చేస్తాడు. సో ఎనీవేస్, ఈ తర్వాత పాట నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ ఎన్నిసార్లు అనుకుంటాను ఈ పాట అప్పుడే అయిపోయిందా అనేసి. సో అలాంటి పాటే ఇంకొకటి. ఈ పాట పాడింది ఎవరు, ఆర్ ఈ సినిమా పేరు, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, ఎనీథింగ్ గోస్. సరే వినేద్దామా?

0: such beautiful, beautiful melody. DSP musical Varsham Sinvanichi, Padindi Sagar, and Sumangali is a female singer. Dintlo a chorus koda enta chakkaga untundo. And a scene koda, a scene lo koda Prabhasa train miss ayipothadu, Trisha undipothundi ila chustu untundi, appude parichayam untaru vallu. A chinna edabatini ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు చాలా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీన్. మీరు కనుక ఇది చూసి ఉండకపోతే తప్పకుండా తప్పకుండా చూడండి. ఐ స్వేర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సరే అండి, మనకి బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మనము కొన్ని వ్యాపార ప్రకటనలు చదివేద్దాము. డాలస్ లో మనమంతా ఫుడీస్ కదా, సో వీకెండ్ ప్లాన్స్ అసలే లాంగ్ వీకెండ్. సో మేక్ దెమ్ డెలీషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్. డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్ టు వీకెండ్ బఫే థర్స్డేస్ చాట్. హెడ్ టు ఇండియా టుడే. ఎక్కడంటారా? 151 నార్త్ నోలన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్ టెక్సస్ లో. ఇండియా టుడే, కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ హ్యాపీ. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కూడా కేవలం $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. అలాగే డీల్స్ బెనానా డాట్ కామ్. రెస్టారెంట్ ఓనర్స్ లిసన్ అప్, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ అని మీరు దిగులు పడుతున్నారా? అస్సలు దిగులు పడనక్కర్లేదు. డీల్స్ బెనానా డాట్ కామ్ అనే ప్లాట్ఫామ్ లో రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ క్యూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్, హియర్స్ ద ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బెనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్స్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. విజిట్ డీల్స్ బెనానా డాట్ కామ్ టు బికమ్ అ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి. రేడియో సురభి. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: skills, calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Kavin Talaki, Kerin Talaki. Keraf address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Chappan sir, what you'd like to order?
4: Baya, in the specials me dagara?
3: Actually, there are many. Hot idli, e dosa, medu vada, A to B executed special thali, biswella va, cheese dosa, onion dosa, honey chili, garlic lotus, and amki pani tikka, which amikava parata.
4: In the rogue, and you know, specials matram adina.
3: Inka unni, chappan dara, meet up in an authentic vegetarian, Jain or vegan food crave just narante.
5: Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
0: Radhika, next week, my office event, ki please take care of the catering, okay?
6: Sure.
0: How many people are we expecting? 5K ankuntu na? But koncham mood baagunte inka ekkuva vachchu.
6: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM, HD3 రేడియో సిరబి, అమెరికాలో తెలుగు నేస్తాం అండ్ సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఐ కుడెంట్ వెయిట్ టు స్టార్ట్ ద షో టుడే. ఎందుకంటే నాకు ఇష్టమైన సెగ్మెంట్ ఎప్పటి నుంచో ప్రెసెంట్ చేయాలని అనుకుంటూ ఇప్పటికి కుదిరింది. అదేంటంటారా, మీరు కొంచెం ఆలస్యంగా ట్యూనిన్ అయింటే సరే, మిమ్మల్ని క్షమించేసేసి వెల్కమ్ చెప్తున్నాను. అండ్ మన కార్యక్రమంలో ఇవాళ మనం పొట్టి పాటలు అంటే చిన్న చిన్న పాటలు ఉంటాయి మూవీస్ లో, ఆ సందర్భానికి సూట్ అయ్యేలా, మరి ఎక్కువగా కాకుండా ఒక పల్లవి మేబీ ఇంకొక చరణం జత చేసి అలాంటి పాటలు ఉంటాయి. అవి చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి, ఎస్పెషలీ ఆ సీన్ కి ఆ ఒక వెయిట్ ని అందిస్తుంది. అలాంటి పాటలు వినిపించాలని ఈ సెగ్మెంట్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ వస్తున్నాను, బట్ ఇప్పటికీ కుదిరింది. సరే, అలాంటి పాటలు మీకేమైనా తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726361966. ఇంకొక పాట, ఈ పాట, ఈ సినిమా కూడా అంతగా పెద్దగా కమర్షియల్ హిట్ కాదు, కానీ చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఈ టైటిల్ సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మీరు విన్నారో లేదో తెలియదు, కానీ వెల్ ఇప్పుడు వినేద్దాం. ఏమంటారు, సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు పెద్దగా వెతకనక్కర్లేదు ఈ సినిమా ఏంటా అనేసి, ఎందుకంటే టైటిల్ సాంగ్ అని చెప్పా కదా అది.

మళ్ళీ రావా అనే సినిమా నుంచి మీరు విన్న పాట. శ్రవణ్ భరద్వాజ్ పాడారు, లిరిక్స్ రాసింది కృష్ణకాంత్. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ పాట. సరే అండి, ఇంకొక పాట వినేద్దాం. మన పొట్టి పాటల శీర్షికలో అనదర్ గ్రేట్ సాంగ్. అండ్ ఈ పాట కూడా సినిమాలో రెండు విడతలుగా ఉంటుంది. ఒకటేమో ఫీమేల్ సింగర్ నన్ అదర్ దాన్ మన చిత్రమ్మ, అండ్ మేల్ సాంగ్. మేల్ సాంగ్ సాగర్ పాడాడు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, డిఎస్పి బ్రదర్. సరే ఈ పాట వినేద్దాం. మ్యూజికల్ గా ఇది ఒక లెవెల్ అయితే, లిరికల్ గా వేరే లెవెల్లో ఉంటుంది. శాస్త్రి గారు విజృంభించి రాశారని చెప్పచ్చు. సరే పాట వినిద్దాము, తర్వాత పాట విన్నాక దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.

తప్పు చెప్పానండి, సాగర్ కాదు, ప్రతాప్ అనే అబ్బాయి పాడాడంట. అసలు ఆ విషయం తెలియదు కదా, ఎంతమంది గొప్ప గొప్ప సింగర్స్ ఉన్నారు కానీ ఎందువల్ల తెలియదు కానీ అలా వస్తారు అలా వెళ్ళిపోతారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎంత గొప్ప టాలెంట్ కదా. అండ్ యాక్చువల్లీ ఐమ్ గ్లాడ్ ఐ మెన్షన్ దట్, ఎందుకంటే అలాంటి ఒక సింగర్ ని మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. పుట్టినరోజు కాదు, తన పుట్టినరోజు కాదు, అలా ఒక స్పెషల్ ఏం లేదు. కానీ చాలా మందికి ఏంటి ఇలాంటి సింగర్ ఉన్నాడా అసలు తెలుగు సినిమాలో, అండ్ అన్ని పాటలు పాడాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరంటారా తెలుసుకోవాలంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే మనం ఈ పొట్టి పాటల సెగ్మెంట్ ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. సరే, ఈ పాట మనకి ఆబ్వియస్లీ మేల్ సింగర్ ప్రతాప్ అనే అబ్బాయి పాడాడని చెప్పారు కదా. సో అదే పాట ఫీమేల్ వర్షన్, నన్ అదర్ దాన్ ద గ్రేట్, ఎస్ నేను అది ఊరికే అనలేదు, ద గ్రేట్ చిత్రమ్మ పాడారు. దీంట్లో ఆ హై నోట్స్ ఆ మహాతల్లికే సాధ్యం. సరే, ఈ పాట కూడా వినేద్దాం.

చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్న అక్షరము అర్థం కాని ఈ విధిరాత, వాట్ ఎల్స్ టు సే, దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయనక్కర్లేదు. ఎందుకంటే అట్లా అరటిపండు ఎలా ఒలిచి అలా పెట్టినట్టుగా రాశారు శాస్త్రి గారు. అంతే కదా, లైఫ్ త్రోస్ కర్వ్ బాల్స్ అట్ యు ఒక్కోసారి. యా సరే, ఇంకొక మంచి పాట అండి దీంట్లో, ఇది కూడా పొట్టి పాటే, ఆర్పి పట్నాయక్ మ్యూజికల్. దీంట్లో సాక్సోఫోన్ యూసేజ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. ఆర్పి పట్నాయక్ యాక్చువల్లీ చాలా పాటల్లో సాక్సోఫోన్ చాలా ఎక్కువగా వాడతారు, బట్ దీంట్లో మాత్రం వేరే లెవెల్. వినేద్దాము, సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 972-636-1966. అలాగే మీకు తెలిసిన పొట్టి పాటలు ఏమన్నా ఉంటే అవి కూడా నాతో షేర్ చేసుకోండి. ఐ హ్యావ్ ఫ్యూ మోర్ లైన్డ్ అప్.

ఆర్పి పట్నాయక్ నిజంగా సింగర్స్ ని అసలు ఒక రేంజ్ లో స్ట్రెచ్ చేస్తారు కదా వాళ్ళ టాలెంట్ ని దీంట్లో. కానీ హీ డస్ ఇట్ టు హిమ్సెల్ఫ్ టు. ఆర్పి పట్నాయక్ గే పాడారు అండ్ ఉషా గారి తోటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. ఎస్పెషలీ ఆ సాక్సోఫోన్ నోట్స్ అయితే ఓ మై గాడ్, వేరే లెవెల్ లో ఉంటాయి. ఎందుకు ఇలాంటి పాటలు నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా శాతం నాకు ఆర్పి గారి పాటలే వచ్చాయి. ఆయన మేబీ ఆయన స్పెషాలిటీ ఏమో ఇలాంటి పొట్టి పాటలు చేయడంలో. పవన్ గారు కాల్ చేసి నువ్వు ఈ సినిమా పేరు చెప్పారు, నువ్వు నేను, అండ్ ఆయన ఒక మంచి పాట కూడా రిక్వెస్ట్ చేశారు. పవన్ గారు నేను ఆ పాటను లైన్అప్ చేసే లోపల ఈ పాట వినేద్దాం, ఇంకొక ఆర్పి పట్నాయక్ మ్యూజికల్ అండ్ పాథోస్ వర్షన్. అమేజింగ్ సాంగ్, నాకు చాలా ఇష్టమైన పాట. అన్నిటి అన్ని ఇలాగే చెప్తూ ఉంటాం కదా, బట్ ఏం చేస్తాము, అన్ని నచ్చుతాయి మరి. మ్యూజిక్ అంటే అంత ప్రాణం. వినేద్దాం ఈ పాట. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి.

సినిమా పేరు వేరే చెప్పక్కర్లేదు కదా, మనసంతా నువ్వే. దీంట్లో ఒక అద్భుతమైన సన్నివేశానికి అలా ఇంకొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఈ పాట ఉంటుంది. ఆర్పి పట్నాయక్ గారు అండ్ ఉషా శాస్త్రి గారు రాసిన పాట నీ స్నేహం ఇక రాదు అని. సరే అండి, పవన్ గారు రిక్వెస్ట్ చేశారు ఒక మంచి పాట. పవన్ గారు థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఈ పాట వినేసేద్దాం. సినిమా పేరేంటో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

మర్యాద రామన్న సినిమా నుంచి మీరు విన్న పాట అండ్ రాయలసీమ యాసలో ఉంటుంది కదా ఇది. ఎన్నేండ్లకు, ఎన్నేళ్లకు అని కాదు ఎన్నేండ్లకు అని ఉంటుంది. నైస్ నైస్ నైస్. సరే అండి, మనకి ఇంకా కొన్ని పాటలు నాకు సజెషన్స్ వచ్చేసాయి అండ్ ఈ పాట వినేద్దాము. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9763619 66. అండ్ యూ డోంట్ వాంట్ మిస్ ద సెకండ్ సెగ్మెంట్. నేను ప్లాన్ చేసింది ఒక దీవత్సమైన అండర్ రేటెడ్ సింగర్, అట్లీస్ట్ నా ఉద్దేశంలో అనిపిస్తుంది. అండ్ ఎట్లా అంటే మనం గ్రాంటెడ్ గా తీసుకో ఈయన ఇది పాడేశారు అని మనము. ఓకే సరే, తినబోతు రుచి ఎందుకు, ముందుగా ఆ సెగ్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకొంచెం సస్పెన్స్ బిల్డ్ చేస్తాను, బట్ ఈ లోపల ఈ పాట వినేసేద్దాం.

సొంతం సినిమా నుంచి మీరు విన్న ఆ పాట, ఐ థింక్ ఇదే పాట మేల్ వర్షన్ కూడా ఉంటుంది అనుకుంటున్నా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. యా, ప్రెటీ ష్యూర్ యస్, మేల్ వర్షన్ కూడా ఉంటుంది. అండ్ సినిమా బాగుంటుంది, కామెడీ పరంగా బాగుంటుంది, ఆ ఎమోషన్ ఉంటుంది, అండ్ డైలాగ్స్ బాగుంటాయి. ఇట్స్ ఏ మంచి మంచి మంచి సినిమా. ఆర్యన్ రాజేష్ అండ్ నమిత నటించిన సినిమా. సరే అని ఇంకొక పాట వినేద్దాము. మన పొట్టి పాటల శీర్షికని కంటిన్యూ చేస్తూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నంబర్ 972-636-1966.

నువ్వు వస్తానంటే నేను దంటాన సినిమా నుంచి మీరు నా పాట సాగర్ పాడిన పాట. సరే ఇంకొక పాట వినిద్దాం. ఆ పాటతోటి మనము ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమం కాదు ఈ సెగ్మెంట్ ని కంక్లూడ్ చేసేద్దాం. బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. బ్రేక్ లోకి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా ఒక సింగర్ గురించి మాట్లాడుకుందాము, ఆయన పాటలు విందాము అనేసి. సో స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
8: వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలో మనము 2 గంటలోకి అడుగు పెట్టేశాము. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సిరబి, సౌండ్స్ లైక్ హోమ్. సరే అండి, మనము ఫస్ట్ మొదటి గంటలో పొట్టి పాటల్ని వింటూ వచ్చాము. పొట్టి పాటలు ఏంటి అంటారా అంటే, మనకి సినిమాల్లో కొన్ని సందర్భాల్లోకి ఫిట్ అవ్వడానికి అండ్ దాన్ని ఆ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేయడానికి ఒక చిన్న బిట్ సాంగ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి చాలా చాలా బాగుంటాయి. అండ్ ఎంత బాగుంటాయి అంటే, అబ్బా ఆ పాట ఇంకొంచెం ఉంటే బాగుండు కదా, మొత్తం ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని, ఆ సెగ్మెంట్ ని నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ వచ్చాను, ఇప్పటికీ కుదిరింది. సరే అండి, మనకి సెకండ్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళిపోదాం. ఓ, ఇన్ కేస్ యు వండరింగ్ ఎవరు మాట్లాడుతున్నారంటే, నేనండి మీ వేణు చెరుకు మళ్ళీ వచ్చేసా. సరే, ఇవాళ మనము సెకండ్ సెగ్మెంట్ లో ఒక సింగర్ ని గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకుంటామంటే మర్చిపోయామా? నో, అలానే గుర్తు కూడా పెట్టుకోము. అంత అండర్ రేటెడ్ సింగర్ ఎట్ లీస్ట్. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీకు యు మే డిఫర్ ఫ్రమ్ మైన్, బట్ సరే ఎవరు ఏంటి అనేది ఈ పాటతోటి మనం మొదలెడదాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీరు కనుక గెస్ట్ చేయగలిగితే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి, 972-636-1966.

0: గుర్తుపట్టలేదా ఇంకా? అయ్యో సరే, ఆయన ఎవరో ఒక చిన్న బిట్ వినిపిస్తాను, అది వింటే మీకు తెలుస్తుంది ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సరే, లెట్స్ లిసన్ టు దిస్.
1: ఇంకా నేనే మోసపోయేటట్టు పాడే కుర్రాడు ఉన్నాడు, రాజేష్ అని, కర్ణాటక బెంగళూరులో ఉంటాడు అతను. నా ఎక్స్ప్రెషన్ ఎక్కడ నవ్వుతాను అన్ని కూడా ఒక్కోసారి నేనే విస్తుపోతాను.

అదండి సంగతి. ఆయన నోటి నుంచే విన్నాం కదా మనం. ఎస్పీబి గారు కూడా ఆశ్చర్యపోయేంతలాగా అంత చక్కగా పాడే సింగర్ రాజేష్ కృష్ణన్. ఇంతకుముందు మీరు విన్న ఆ పాట చంద్రలేఖ సినిమా నుంచి రాజేష్ అండ్ సుజాత మోహన్ వీళ్ళు పాడిన పాట. అండ్ ఈ అబ్బాయి అబ్బాయి అంటున్నాను పెద్ద అతనే, కానీ ఎన్ని పాటలు పాడాడో తెలుసా తెలుగులో. కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియదు. నేను మా ఫ్రెండ్ తో ఒక పాట గురించి మాట్లాడుతున్నప్పుడు వాడు అన్నాడన్నమాట, ఏంటి ఆ పాట ఎస్పీబి గత పాడింది, ఇంకెవరు పాడారు అంటే, అరే ఎస్పీబి కాదురా రాజేష్, రాజేష్ ఎవరు అని అడిగాడు. అలా ఉంటుంది అతని వాయిస్. ఇంతకుముందు మనం విన్న ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ సింగింగ్, ఆ బేస్, ఆ గొంతుకులో ఉన్న బేస్ అంతా అది ఇమిటేట్ చేసి పాడతాడో మరి లేకపోతే తన నేచురల్ వాయిస్ అంతా, హూ కేర్స్ కదా. అండ్ బాలుగారి ఇమిటేషన్ ఈస్ ఆఫెన్ సైన్ ఆఫ్ ఫ్లాటరీ అంటారు కదా. సో బాలుగారి వాయిస్ కి చాలా చాలా దగ్గరగా ఉండేలాగా అండ్ అద్భుతమైన పాటలు చాలా పాడాడు అతను. సో ఈ తర్వాత సెకండ్ సెగ్మెంట్ లో మనము రాజేష్ కృష్ణన్ తను పాడిన పాటలు కొన్ని వింటూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అదే చెప్తాను కదా, యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆ బాలుగారు పాడుంటారు ఆ పాట అనేసి, యాక్చువల్లీ విల్ బి సర్ప్రైజ్ ఆయన పాడలేదని. అండ్ ముందే చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను, ఇది ప్యూర్లీ కోయిన్సిడెంటల్. ఆయన ఎక్కువగా నాగార్జునకే పాడాడు. సో ఆ పాటతోటి మొదలెట్టాం. ఇలాంటివి చాలా ఉన్నాయి. అతనికి చాలా పేరు తెచ్చిపెట్టిన పాట ఇంకొకటి ఉంది, ఆయన బాలుగారు చెప్పారు కదా ఇంతకుముందు ఆ పాట ఏంటో దాని ప్రస్తావన వచ్చింది. బట్ ఇప్పుడే కాదు, కాస్త గ్యాప్ నుంచి పాడతా వినిపిస్తాను. బట్ ఈ లోపల ఇంకొక మంచి పాట వినేద్దాం. రాజేష్ పాడింది, సినిమా పేరు తెలుసు. స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9726361966.

ప్రేమ కథ సినిమా నుంచి మీరు విన్న పాట అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద తీశారు సుమంత్ నటించిన సినిమా. సో మనము రాజేష్ కృష్ణన్ తన గురించి మాట్లాడుకుంటున్నాం. హీ ఈజ్ ప్రైమరీలీ ఏ కన్నడ సినిమాలో వేల పాటలు పాడాడు అండ్ హీ హ్యాస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఫేర్, అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కన్నడ సినిమాలో. కానీ మన తెలుగులో కూడా చాలా పాటలు పాడాడు, తమిళ్ అండ్ అలాగే హిందీలో కూడా పాడాడు అన్నమాట. తను ఫస్ట్ 1991 తన ఫస్ట్ సాంగ్ రికార్డ్ చేశాడు కన్నడలో. తర్వాత అప్పటికి తను జస్ట్ 17 ఇయర్స్. తన ప్రత్యేకత ఏంటంటే ఆ సూదింగ్ వాయిస్ ఉంటుందండి, అలా సాఫ్ట్ గా. ఇంతకు ముందు మనం విన్నాం కదా ప్రేమ కథ సినిమా నుంచి దేవుడు కరుణిస్తాడని ఆ పాట, ఎంత సాఫ్ట్ గా ఉంటుంది తన వాయిస్ అండ్ వెరీ వెరీ క్లోజ్ టు బాలుగారి వాయిస్ ఉంటుంది. అలాగా ఆయన బిజీగా ఉన్నప్పుడు పాపం బాలుగారిని రాజేష్ ని పెట్టి పాడిచ్చేసేసి ఉంటారు. కానీ ఐ థింక్ ఎటో వెళ్ళిపోయింది మనసు, అది నిన్నే పెళ్లాడతా సినిమాలో ఆ పాటతో తన ఇంకా ఎక్స్ప్లోర్ అయిపోయాడు అన్నమాట. తన హియర్స్ కమ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ నాకు చాలా ఇష్టమైన పాట ఇంకొకటి ఉంటుంది, దాంట్లో టైటిల్ సాంగ్, అమేజింగ్ అమేజింగ్ సాంగ్ అండ్ దీంట్లో లిరిక్స్ కూడా ఎంతో చక్కగా ఉంటాయి. ఆ పాట వినేద్దామా? ఐ బిన్ వెయిటింగ్ ఈ పాట ఎప్పుడెప్పుడు వినిపిద్దామా అని.

ఓకే, కొన్ని కాల్స్ మిస్ అయ్యాను, మళ్ళీ కాల్ చేయండి తప్పకుండా. ఐ వాంట్ టు లిసన్ టు వాట్ యువర్ ఒపీనియన్ ఈస్ రాజేష్ గారి రాజేష్ పాటలు. ఈ పాట మాత్రం అసలు ఇంకా అన్కానీ, అసలు ఆ రిసెంబ్లెన్స్ మాత్రము బాలు గారి వాయిస్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా ఆయన పాడారా అనిపించింది చాలా రోజుల వరకు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బాలు గారు పాడలేదు ఆ పాట అంటే. సో ఎనీవేస్, మనకి ఇంకొక పాట వినేద్దాం. తను పాడింది ఓ బై ది వే ఇంతకుముందు నీకోసం సినిమాలోంచి ఆ పాట, అండ్ దానికి సంగీతం అందించింది ఆర్పి పట్నాయక్. ఆర్పి పట్నాయక్ మ్యూజికల్లోని ఇంకొక పాట వినేద్దాం రాజేష్ వాయిస్ లో. ఈ పాట ఏ సినిమాలోది తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 9726361966 ఈస్ ద నెంబర్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. వాళ్ళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి.

0: ఈ పాట చూస్తుంటే మీరు కేవలం వినగలరు, నేను చూడగలను కూడా కదా. ఎందుకో ఒక చిన్న బాధ వేస్తుంది. ఉదయ్ కిరణ్, ఆర్తి అగ్రవాల్ ఇద్దరు లేరనే విషయము అలా గుర్తుకొచ్చి కాస్త మనసు ఇబ్బంది పడుతుంది. బట్ ఎనీవేస్, రాజేష్ కృష్ణ పాడిన పాట మీరు, అది నీ స్నేహం సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. సరే అండి, ఇంకొక పాట వినేద్దాము. యాక్చువల్లీ నో, ఎందుకంటే మనము ఈ పాట వినిపించారంటే మధ్యలో బ్రేక్ లోకి వెళ్ళిపోతాము అండ్ పాట కట్ అయిపోతుంది, విచ్ ఐ డోంట్ లైక్. ఐ ట్రై టు అవాయిడ్ దాట్, ఒక్కోసారి తప్పదు. సరే, కొన్ని వ్యాపార ప్రకటనలు చదివేద్దాం. ఇండియా టుడే, డాలస్ ఫుడీస్, లిసన్ అప్, వీకెండ్ ప్లాన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? Why don't you make them delicious with a grand weekend buffet at India Today restaurant, a delicious spread of your favorites anni okate chota. And గురువారాల్లో మాత్రం ఇంకా ఇర్రెసిస్టబుల్ చాట్స్ కూడా ఉంటాయి. వీకెండ్ లో బఫే, థర్స్డేస్ చాట్. హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్, టెక్సస్ 76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ, లీవ్ హ్యాపీ. అలాగే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కేవలం $29. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వద్దు. కాల్ దెమ్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో. ఇవాళ మనము ఫస్ట్ సెగ్మెంట్ లో పుట్టి పాటలు వింటూ మనము ఒక గంట పాటు అలా గడిపేశాము. తర్వాత మనము ఈ సెకండ్ సెగ్మెంట్ లో రాజేష్ కృష్ణన్ తను పాడిన పాటలు కొన్ని వింటూ అతని గురించి నాకు తెలిసిన విశేషాలు మీతో పంచుకుంటూ మనం ఇలా సెకండ్ సెగ్మెంట్ కంటిన్యూ చేసేద్దాము. మీకు కనుక నచ్చిన పాటలు ఏమైనా ఉంటే తప్పకుండా నాతో పంచుకోండి. 972-636-1966 ఇస్ ద నెంబర్ టు ది స్టూడియో. వచ్చిన బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తా.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అమికావా పరాటా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com, perfect for dine-in, takeaway or full service catering.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు, మరి వండనా?
10: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
12: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత అందరికి స్వాగతం. ఇవాళ మీరు ఇప్పుడు మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సిరబీ. సౌండ్స్ లైక్ హోమ్. సరే అండి, మనము రాజేష్ కృష్ణ పాటలు కొన్ని వింటూ మనం కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే, ఇప్పుడు మనం వినబోయే పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నంబర్ 972-636-1966. యాక్చువల్లీ సినిమా పేరు సరే చెప్పండి, బట్ నాకు దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎవరో తెలిస్తే. మ్యూజిక్ డైరెక్టర్ అనాలా, డైరెక్టర్స్ అనాలా, హింట్ ఇచ్చేసా. సరే పాట వినేద్దాం. ఓ బై ది వే, ఫీమేల్ సింగర్ కూడా తక్కువ ఆవిడేం కాదు. ఆవిడ పేరు, ఆవిడ గొంతు కూడా మీరు గుర్తుపడితే లెట్ మీ నో.

బ్యూటిఫుల్ మెలడీ కదా చింతకాయల రవి సినిమా నుంచి మీరు విన్న పాట. దీనికి సంగీతం అందించింది విశాల్ అండ్ శేఖర్, అండ్ పాడింది శ్రేయ ఘోషల్ అండ్ రాజేష్ కృష్ణన్. అండ్ ఆవిడతో కూడా పాటలు పాడించారంటే తన క్యాలిబర్ ఏంటో మనకి అర్థమవుతుంది. అంటే తక్కువ చేశాను కాదు, బట్ అంటే హీస్ నాట్ జస్ట్ ఎ బ్యాకప్ సింగర్ కాదు, హీస్ ఏ మెయిన్ లైన్ సింగర్, ఫ్రంట్ లైన్ సింగర్ అని చెప్పచ్చు. సరే అండి, నాకు సుగాత్రి గారు కాల్ చేసి వేణుగారు ఈ పాట ఏంటి ఇంకా వినిపించలేదు అని అడిగారు. బట్ ఆ పాట వినిపించాలండి, తప్పదు. ఎందుకంటే ఈ పాటతోటే మనకి చాలా మందికి రాజేష్ అంటే ఆ పేరుని మొట్టమొదటిసారిగా విన్నది ఈ పాట ద్వారానే. చెప్పా కదా ముందే నేను వార్నింగ్ ఇచ్చాను, కేవలం కోయిన్సిడెన్స్. తను నాగార్జునకి ఎక్కువ శాతం పాటలు పాడాడు తెలుగులో రాజేష్. సరే ఈ పాట గురించి ఏం అడుగుదాం. I'm drawing a blank. సరే జస్ట్ పాట వినేసి వచ్చేద్దాం.

కళలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభం అంది. శాస్త్రి గారు, నిన్నే పెళ్లాడతా సినిమా నుంచి మీరు విన్న పాట, దీనికి సందీప్ చౌత సంగీతం అందించారు. అండ్ ఈ పాటతోటి, అండ్ చెప్పా కదా రాజేష్ కృష్ణన్ హీ ఎక్స్ప్లోడెడ్ ఆన్ టు ద ప్లేబ్యాక్ సీన్ ఈ తెలుగులో. అప్పటికే కన్నడలో హీ వాజ్ ఎ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సింగర్ అండ్ ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ. అండ్ హీ వన్ ద కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ 3 సార్లు, ఒకటిసారి కూడా కాదు. ఈ పాటతోటి మన తెలుగులో ఆయనకి నంది పురస్కారంని మనం అందించాము. సరే అండి, ఆయన పాడిందే ఇంకొక పాట వినేద్దాము. ఈ పాట ఏ సినిమాలో ఉంది తెలిసే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9726316966. అలాగే మీకేమన్నా రాజేష్ పాడిన పాటలు మీకు ఇష్టమైనవి ఏమన్నా ఉంటే తప్పకుండా స్టూడియో ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో రవి. సౌండ్స్ లైక్ హోమ్.

ఎక్స్పెక్ట్ చేశా అండ్ ఆ కాల్ వచ్చేసింది. ఏదో ఒకటి పెట్టుకుని నాగార్జున పాటలు అలా నడిపించేస్తుంటారు. నేను మాత్రం ముందే వార్న్ చేశాను, నాగార్జునకే ఎక్కువ మోతాదు పాడాడు రాజేష్ అనేసి. సో ఇంకా తప్పదు కదా. సరే ఓకే, మీకు కొంచెం నాగార్జున నుంచి బ్రేక్ ఇచ్చేసి, ఓ బై ద వే ఇంతకుముందు మనం విన్న పాట ఏ సినిమాలోది అంటే మాటల్లో పడిపోయి మర్చిపోయా, రాజా సినిమా నుంచి వెంకటేష్ అండ్ సౌందర్య ద హిట్ కాంబినేషన్. ఈ తర్వాత పాట ఒక మంచి పెప్పి సాంగ్ అండ్ హై ఎనర్జీ సాంగ్. సినిమా పేరు తెలిసే స్టూడియో ఫోన్ చేయండి 972-636-1966. అన్నది గారు మీరు రిక్వెస్ట్ చేసిన పాట, నేను లైన్ అప్ చేస్తాను ఈ లోపల.

యోగి సినిమా నుంచి మీరు విన్న పాట రాజేష్ పాడారు గంగా అనే అమ్మాయితోటి. అండ్ దీనికి సంగీతం అందించింది రమణ గోగుల, చంద్రబోస్ సాహిత్యం. సరే అండి, మనకి బ్రేక్ లోకి వెళ్లిపోయే ముందు ఒక పాట విని ఆ పాటతోటి బ్రేక్ లోకి వెళ్దాం. బట్ ముందుగా ఆ పాట వినే ముందు, రెస్టారెంట్ ఓనర్స్, మీకు ఒక రెస్టారెంట్ ఓనరా అండ్ ట్రాఫిక్ తక్కువగా ఉంది, స్లో అవర్స్ ఉన్నాయని మీకు కొంచెం అలా ఇబ్బందిగా ఉందా? డోంట్ వరీ అబౌట్ ఇట్. డీల్స్ బెనానా .com ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూసివ్ డీల్స్ అండ్ క్యూపాన్స్ సో దే కెన్ రీచ్ కస్టమర్స్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్, హియర్ ఇస్ ది ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ బెనానా AI డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో మీరు జస్ట్ అలా సైన్ అప్ అయి రిలాక్స్ అవడమే. దిస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్, డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు విజిట్ dealsbanana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ turning your offers into more walk-ins. Sare ee paata Anuradha gar request chesaru, cinema peru because guy ilante request lu vaste nenu ento santoshanga vinipistanu enni requests laina for obvious reasons. Sare ee paata vindam, ee paata tho manam break lo velipodam.

0: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
1: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: వెల్కమ్ బ్యాక్. మనం ఇట్లాగే కార్యక్రమంలో మూడో గంటలోకి వచ్చేసాము. ఆ సెకండ్ అవర్ లో మనము రాజేష్ కృష్ణన్ తన పాటలు వింటూ తన గురించి కొన్ని విశేషాలు షేర్ చేసుకుంటూ వచ్చాను. ద మోస్ట్ అండర్ రేటెడ్ అనొచ్చా, ఐ డోంట్ నో, బట్ ఇంకా ఇంకా ఎక్కువ పాటలు పాడుండొచ్చు తను అనిపిస్తుంది తనకున్న టాలెంట్ కి. అఫ్ కోర్స్ హీఈస్ అ స్టార్ సింగర్ ఇన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, అండ్ అలాగే కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేశాడు అండ్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు. సరే అండి, రాజేష్ కృష్ణన్ కార్యక్రమం మనము ఆ సెకండ్ అవర్ తో కంక్లూడ్ చేశాము. ఇప్పుడు మనము జస్ట్ సమ్ ర్యాండమ్ ఫ్రీ స్టైల్ పాటలు వింటూ వెళ్దాం. నాకు నచ్చినవి కొన్ని వినిపిస్తున్నాను, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన పాటలు, వాళ్ళు ఎప్పుడు అలా ఏదో పని చేసుకుంటూ ఏదన్నా పాట హమ్ చేస్తూ ఉంటారు కదా, ఇట్లా బాత్రూమ్ సింగర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన పాటలు చెప్తే, మీకు నచ్చినవి కాదు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన పాటలు రిక్వెస్ట్ చేయండి, మనం వాళ్ళ కోసం అవి వినిపించేద్దాం. సరే, ఈ పాటతోటి ఈ సినిమా మ్యాన్, ఈ సినిమా ఇటీవల కాలంలో ఒక దుమారం లేపింది అనొచ్చు, ఫర్ ఎ గుడ్ రీజన్. ఒక బీభత్సమైన హిట్, ఫైనలీ రవితేజకి చాలా రోజుల బ్రేక్ తర్వాత ఒక మంచి మంచి హిట్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఈ పాట వినేద్దాము. సినిమా పేరు ఈ పాటకి మీరు గెస్ట్ చేసే ఉంటారు, బట్ అయినా స్టూడియో కాల్ చేసి చెప్పండి. 972-636-1966 ఇస్ ద నెంబర్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3. రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

0: గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, కాల్ కట్ అయింది, మళ్ళీ ఫోన్ చేయండి, తప్పకుండా మాట్లాడదాం. అండ్ ఈ లోపల ఓకే, మీరు విన్న పాట ఇరుముడి సినిమా నుంచి, రవితేజ నటించిన సినిమా, చాలా చాలా బాగుందని విన్నాను. నేనైతే ఇంకా చూడలేదా, వెయిటింగ్. మా ఆవిడ చూసేసింది అండ్ స్టోరీ చెప్పద్దు చెప్పద్దు చెప్పద్దు అని అలా ఆపుతూ వచ్చారనమాట. హిషామ్ అబ్దుల్ వహాబ్ అండ్ సాదిక పాడిన పాట, ఇద్దరు ఎంత చక్కగా పాడారు కదా, బాగుంటుంది ఈ పాట, అలా స్మూత్ గా సూదింగ్ గా. సరే, నెక్స్ట్ ఇంకొక పాట వినేద్దాము. ఈ పాట కూడా కొత్త సినిమాలోదే, సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి.
1: ఏం చేస్తున్నావు?
2: నువ్వెంత అందంగా ఉన్నావు తెలుసా?
1: పొయ్యిసలాగా.
2: నీ కళ్ళతో కాదు కన్నా ఒకసారి నా కళ్ళతో చూడు.

రొమాంచకం ఆ సినిమా నుంచి మీరు విన్న పాట. వాసుకి వైభవ్ అంట పాడింది, ఎంత చక్కగా పాడాడు కదా. ఇట్లా చాలా టాలెంట్ ఉందండి అసలు. ఓ మై గాడ్, వాళ్ళని గుర్తుపట్టుకుని వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి గాని, ఓ మై గాడ్. సరే, విద్య గారు కాల్ చేసి ఒక పొట్టి పాట రిక్వెస్ట్ చేశారు. ఈ పాట యాక్చువల్లీ నాకు తెలుసు, బట్ ఎందుకో మన ఫస్ట్ సెగ్మెంట్ లో మిస్ అయ్యాను. నాకు చాలా ఇష్టమైన పాట కూడా. అఫ్ కోర్స్ ఆవిడ కోరారంటే ఇట్ మస్ట్ బి ఏ నాని సాంగ్ కదా. విద్య గారు, బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట ఏ సినిమాలోది? సినిమా కాదు, ఎందుకంటే అది టైటిల్ సాంగ్ కాబట్టి ఈజీగా చెప్పేస్తారు. దీనికి సంగీతం అందించింది ఎవరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. హియర్ గోస్ నిన్ను కోరి సినిమా నుంచి టైటిల్ సాంగ్.

నిజం చెప్పాలంటే యాక్చువల్లీ ఈ పాట వింటున్నప్పుడే ఈ థాట్ వచ్చిందన్నమాట. ఓ ఎంత బాగుంది ఈ పాట, ఈ షార్ట్ సాంగ్స్ పొట్టి పాట సెగ్మెంట్ చేద్దామని ఆ పాట వింటూనే నేను డిసైడ్ అయ్యాను ఇప్పుడు. బట్ ఆశ్చర్యం ఏంటంటే ఐ ఫర్గాట్ టు ఇంక్లూడ్ దట్ ఇన్ ద ఫస్ట్ సెగ్మెంట్, బట్ థ్యాంక్స్ టు విద్యా గారు ఒక మంచి పాట వినేశాము. సరే అండి, కీప్ దోస్ రిక్వెస్ట్ కమింగ్. మీకు నచ్చినవి కానీ మీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన పాటలు కానీ ఏమైనా ఉంటే జస్ట్ ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్ లో నో థీమ్ అట్ ఆల్, సో ఎనీథింగ్ గోస్. సో లెట్స్ లిసన్ టు సమ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ యాజ్ వీ గో.

లక్కీ భాస్కర్ సినిమా నుంచి మీరు విన్న పాట జీవి ప్రకాష్ మ్యూజికల్, అండ్ పాడింది అగైన్ అనదర్ న్యూ టాలెంట్ కృష్ణ తేజస్వి. కష్టమండి ఈ పాట పాడడం, కానీ అతను ఎంత చక్కగా పాడాడు, అండ్ లిరిక్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. సరే, మనకి రిత్విక్ ఎప్పుడో షో మొదలెట్టినప్పుడు కాల్ చేసి వేణు అంకుల్ ఒక పాట వినిపించు అని అన్నాడు. సో రిత్విక్, నేను మర్చిపోలేదురా నిన్ను. సో ఈ పాట వినేద్దాం, అఫ్ కోర్స్ ఫ్రమ్ ద మూవీ బాహుబలి.

0: కోరస్ ఎంత బాగుంటుంది కదా చివరిలో. శ్రీనిధి అండ్ శ్రీ సౌమ్య వీళ్ళు పాడిన పాట, రిత్విక్ రిక్వెస్ట్ చేసిన పాట. అలాగే మీకేమన్నా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేసి అడగచ్చు. అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్ యాజ్ ఆల్వేస్. అండ్ మీరు కోరిన పాట ఇటీవల వచ్చిన సినిమా నుంచి, సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.
1: కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: నేను నీ వైపు

0: ఈ రెండు సినిమాలు విశ్వనాథన్ సన్స్ అండ్ ఇంతకు ముందు మనం విన్నాం కదా ఇరుముడి, ఇవి రెండు సినిమాలు కూడా ఇటీవల కాలంలో వచ్చాయి. రెండు మంచి హిట్ సంపాదించుకున్నాయి. ఓకే, జీవి ప్రకాష్ కుమార్ దానికి సంగీతం అందించింది. మనం బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాము, ఇప్పుడు పాట వద్దు కాబట్టి మనం ఇంకొకసారి ఇండియా టుడే గురించి చెప్పేసుకుందాం. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? లాంగ్ వీకెండ్ అసలే, సో వంట చేసుకోవడానికి లేజీగా ఉన్నారా? సో డోంట్ వరీ అబౌట్ ఇట్, జస్ట్ హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్ ఫర్ ఏ వీకెండ్ బఫే. అడ్రస్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్ టెక్సస్. ఇండియా టుడే, కమ్ హంగ్రీ, లివ్ హ్యాపీ. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. మనం ఈ చివరి సెగ్మెంట్ లో జస్ట్ ఫ్రీ స్టైల్ పాటలు, నాకు నచ్చినవి, మీరు రిక్వెస్ట్ చేసిన పాటలు వింటూ వెళ్తున్నాము. సో మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ నచ్చిన పాటలు ఏమైనా ఉంటే తప్పకుండా స్టూడియో కాల్ చేసి కోరొచ్చు. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మన ప్రయాణం ఇంకొక అరగంట, బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాను. డోంట్ గో ఎనీవేర్.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
4: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్
3: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, history quality to meeku marinta cheru kaabotham. Keep listening me nestam Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Koti rupayala kosam mee aakhari prashna. Radio?
8: Yes sir.
7: Rajdas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela undam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajdas Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
9: Visit Rajdas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

సూపర్ డూపర్ హిట్ నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి మీరు విన్న పాట. ఆ పాట అంటే మా ఆవిడకి చాలా ఇష్టం, సో ఆ పాటని మా ఆవిడకి డెడికేట్ చేస్తున్నా. సరే, ఈ తర్వాత పాట మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ చాలా రోజులైంది రమేష్ నీతో మాట్లాడి ఇలా రేడియోలో మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. ఒక పాట రిక్వెస్ట్ చేశాడు, కానీ నువ్వు ఒక చిన్న పప్పులో కాలేశావు. నువ్వు అడిగిన పాట నువ్వు నేను సినిమాలోంచి కాదు, మనం ఆడియన్స్ అడుగుదాం ఏ సినిమాలోది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఉషా వాయిస్ లో.

can't help కొన్ని పాటలు అలా పాడేయాలని అనిపిస్తూ ఉంటుంది. రమేష్, హోప్ యూ లైక్ దట్ సాంగ్. చిత్రం సినిమా నుంచి పాట నువ్వు నేనే సినిమా కాదు, బట్ శ్రీనివాస్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. నేను ఇంకొక మంచి పాట, జస్ట్ ర్యాండమ్ పాటలు వినిపిస్తున్నాను, నాకు నచ్చినవి. అలాగే మీ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే యూ హ్యావ్ 15 more minutes టు లిసన్ టు దోస్ సాంగ్స్. స్టూడియో కాల్ చేసేయండి, 9726361966 ఈజ్ ద నెంబర్ టు ద స్టూడియో. ఇంకొక మంచి పాట, ఇంతకుముందు పాడిన పాట, ఇంతకుముందు విన్న పాట, పాడిన పాట కాదు, ఉషా అండ్ నిహాల్ ఆర్పి పట్నాయక్ సంగీత దర్శకత్వంలో, మ్యాన్ డోంట్ వి మిస్ హిమ్, ఐ డూ కులశేఖర్ గారు రాసిన పాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్, ఆ స్టార్టింగ్ లో ఉంటుంది కదా, హై నోట్ లో ఎత్తుకుంటారు ఉషా, అమేజింగ్ ఉంటుంది, ఇట్లా గూస్ బంప్స్ మూమెంట్. సరే, ఈ నెక్స్ట్ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

మున్నా సినిమా నుంచి మీరు విన్న పాట. హరిచరణ్ అండ్ సాధన సర్గమావిడ తెలుగులో కొన్ని పాటలే పాడారు, బట్ పాడిన మాత్రము ఓరేంజ్ లో ఉంటాయి. అట్లా కొంచెం ఆ పెప్పి హస్కీ వాయిస్ ఉంటుంది తనకి. ఐ లవ్ హర్స్ వాయిస్. సరే అండి, మీరు ఎంత సెల్ఫిష్ అండి, మీకు నచ్చిన పాటలే వేస్తుంటారు కానీ అరే ఒక్కళ్ళన్న ఫోన్ చేసి వేణుగారు మీకు నచ్చిన పాట ఒకటి వేసుకోండి అని ఎవరన్నా అన్నారా? ఐ వాజ్ హర్టెడ్. ఊరికే అంటున్నా, మీకు నచ్చిన పాటలే నాకు నచ్చుతాయి, అవన్నీ వింటూ హ్యాపీగా వెళ్ళిపోదాం. సరే, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు నచ్చిన పాట ఒకటి నా కోసం నేను వేసుకుంటా. ఏమంటారు? సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9706316966. సినిమా పేరు అందరికి మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది, బట్ పాడింది ఎవరు, మేల్ సింగర్ ఎవరు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్, తెలిస్తే కాల్ చేయండి

0: అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట నాకు చాలా చాలా ఇష్టం. అందులో లిరిక్స్ కూడా ఎంత బాగుంటాయో అసలు. సరే అండి, ఇంకొక పాట వినేద్దాము. అండ్ టైం తక్కువ ఉంది కాబట్టి చక్కచక్క మేబీ ఇంకొక రెండు పాటలు మనము స్క్వీజింగ్ చేయచ్చేము. సరే, నాకు నచ్చిందే ఇంకొక పాట, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి 9726361966.
1: చెప్పినట్టు అంటే

0: వచ్చాను పడిందా?
1: లవ్ యూ అయ్యా. ఓయ్ అదేంటి తప్పు రాయేసావు? ఐ లవ్ యూ.
0: యూ అయ్యా పక్క పక్కన ఉండి
1: డ్రెస్.
0: నేను రోజు ఈ బ్రష్ తోనే బ్రష్ చేస్తా. రేపటి
1: మధ్యలో డైలాగ్స్ ఉంటే ఆ పాట ఫ్లేవరే తగ్గిపోతుంది. ఐ నో ఐ నో. అది హడావిడిలో నేను లిరికల్ ఎంచుకోకుండా వీడియో సాంగ్ ఎంచుకున్నాను, సారీ అబౌట్ దట్. సో ఆ పాటని ఇంకొకసారి విందాం. మళ్ళీ ఎప్పుడన్నా ఈ లోపల ఈ పాటతోటి కంక్లూడ్ చేసేద్దాము మన షోని. ఇవాళ మనము ఫస్ట్ సెగ్మెంట్ లో పొట్టి పాటలు వింటూ వచ్చాము. తర్వాత సెకండ్ హాఫ్ లో రాజేష్ కృష్ణన్ తను పాడిన పాటలు కొన్ని వింటూ మనం ఆ సెకండ్ హాఫ్ సెకండ్ అవర్ గడిపేశాము. అండ్ చివరిలో ర్యాండమ్ సాంగ్స్ నాకు నచ్చినవి మీకు నచ్చినవి అవన్నీ వింటూ వెళ్ళిపోయాము. సరే అండి, ఇక్కడ నుంచి ఇప్పటి ఇంకా మీ దగ్గర నుంచి సెలవు తీసుకునే టైం వచ్చేసింది. నాకు ఆకలేస్తోంది, ఇంటికి వెళ్ళి అన్నం తింటాను. బట్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్ బ్రింగింగ్ ద షో యాజ్ ఆల్వేస్. యూ ఆర్ ఆల్ ఆసమ్ ఆసమ్. అంటిల్ నెక్స్ట్ వీక్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. సైనింగ్ ఆఫ్ ఈ సరదా పాటతోటి మీ వేణు చెరుకుపల్లి. టేక్ కేర్, బాయ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.

చెప్పాలంటే టాలీవుడ్ స్టార్డమ్ స్టార్ట్ అయింది ఒక్క పేరుతో, మెగాస్టార్ చిరంజీవి. నాన్ ఫిల్మీ ఫ్యామిలీ నుండి వచ్చి విలన్ రోల్స్ తో మొదలుపెట్టి ఇండస్ట్రీలో మెగాస్టార్ టైటిల్ ని సంపాదించుకున్నారు. లిటరలీ ద ప్రొడ్యూసర్ హూ కాయిన్డ్ ఇట్ కాల్డ్ హిమ్ దాట్ ఆఫ్టర్ అ 100-day బ్లాక్ బాస్టర్. అండ్ హియర్స్ ద స్వీటెస్ట్ పార్ట్, ఆయన సక్సెస్ ని ఆయన ఫ్యాన్ సక్సెస్ తో మెజర్ చేస్తారు. దాట్స్ వై డెకేడ్స్ లేటర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్ అ బెంచ్ మార్క్ ఫర్ సక్సెస్.

0: You are listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. Manam matladukuntunnam about Tollywood superstars. Vaalla appeal enti and why we love them so much. Matladam rebel star Prabhas Gurinchi. Bahubali mundu, he was Tollywood's rebel star. Kani, Bahubali tarvata, he is India's superstar. ఈ ఒక్క సినిమా ప్రభాస్ ని ఇండియా వరల్డ్ మ్యాప్ మీద పెట్టేసిందనమాట. ఫ్యాన్స్ ని ఆప్యాయంగా డార్లింగ్స్ అని పిలుస్తూ హీ వాక్స్ విత్ అ మోడెస్టీ అండ్ రిలయబిలిటీ. అందుకేనేమో ఫ్యాన్స్ కి ఆయన అంటే పిచ్చి. షై ఆఫ్ స్క్రీన్, మాస్ ఆన్ స్క్రీన్, దాట్ కాంబినేషన్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై హీస్ వెరీ మచ్ సో.
1: Making move with a smile.

ఆర్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వినగానే ఒక వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా. ఆ పవర్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వైబ్రేట్ అవుతుంది. వండర్ వాట్స్ సో యూనిక్ అబౌట్ హిమ్. ఫ్యాన్స్ ఆయనతో ఒక సూపర్ స్టార్ గానే కాదు, కామన్ మ్యాన్ గా రిలేట్ అవుతారు. ఫ్యాన్స్ కి ఆయన ఒక హీరో మాత్రమే.

బనీ బనీ బనీ బనీ. ఐ డోంట్ థింక్ ఇంతకంటే బెస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది టు ఆర్ వెరీ ఓన్ స్టైలిష్ సూపర్ స్టార్ అల్లు అర్జున్. మనకి ఆర్యాతో క్యూట్ గా పరిచయం అయ్యారు, మిస్టర్ పర్ఫెక్ట్ కి డెఫినేషన్ చెప్పారు, పుష్పతో తెలుగు స్టేట్స్ దాటి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు మన వెరీ ఓన్ తెలుగు సూపర్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప తగ్గేదేలే అంటూ ఆయన స్టైల్, మేనరిజమ్స్, ఆ సిగ్నేచర్ మూవ్స్ అన్ని ఒక కల్ట్ గా మారిపోయాయి. అండ్ ఫ్యాన్స్ కి ఆయన కంబ్యాక్ స్టోరీ కూడా చాలా నచ్చుతుంది. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఇప్పుడు ఆయన యాట్ హిస్

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. మనం మాట్లాడుకుంటున్నాం మన వెరీ ఓన్ టాలీవుడ్ సూపర్ స్టార్స్ గురించి. లెగసీ భారం మోయడం అంత ఈజీ కాదు. సూపర్ స్టార్ ఫ్యామిలీలో పుట్టినా ఆయన తన ఓన్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకున్నారు. ఎస్పెషలీ RRR వరల్డ్ స్టేజ్ మీద తీసుకెళ్లిన తర్వాత ఫ్యాన్స్ కి ఆయన డిసిప్లిన్, డెడికేషన్ చాలా నచ్చుతాయి. ప్రెప్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలిస్తే మీరు కూడా ఆయన ఫ్యాన్ అయిపోతారు. పెద్ది ఏ మనకి పెద్ద ఎగ్జాంపుల్.

ఇంతమంది మాస్ సూపర్ స్టార్స్ మధ్యలో ఒక్క క్యూట్ న్యాచురల్ స్టార్ గా ఎదిగారు నాని, ఆర్ షాల్ వి సే న్యాచురల్ స్టార్ నాని. ఈయన ఎప్పుడు ఓవర్ ద టాప్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయలేదు. ఇన్స్టెడ్ రిలేటబుల్ నెక్స్ట్ డోర్ గాయ్ రోల్స్ తో కనెక్ట్ అయ్యారు. అదే ఆయన ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అరే ఇతను మనలాంటి వాడే అనొక ఫీలింగ్. సమ్ టైమ్స్ ద బిగ్గెస్ట్ స్టార్డమ్ ఇస్ బీయింగ్ ద మోస్ట్ రిలేటబుల్ పర్సన్ ఆన్ స్క్రీన్.

ఇప్పుడు ఒక లెజెండ్ గురించి. విక్టరీ వెంకటేష్ గారు 40 ఏళ్లు దాటిపోయిన కెరియర్, 50కి పైగా సినిమాలు, అండ్ ఇప్పటికీ ఆయన రెలెవెంట్ గానే ఉంటున్నారు. దాట్స్ నాట్ లక్, దాట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. ఆయన ఫ్యాన్స్ మల్టిపుల్ జనరేషన్స్ లో ఉన్నారు. గ్రాండ్ పేరెంట్స్ నుండి గ్రాండ్ కిడ్స్ దాకా, ఎంత రేర్ అచీవ్మెంట్ అది అసలా.

ఎన్టీఆర్ గారి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇంకొక పేరు బాలకృష్ణ గారు. ఆయన డైలాగ్స్, ఆయన అనపాలజెటిక్ మాస్ స్టైల్, ఇది ఒక జాన్రా అనే చెప్పాలి. ఫ్యాన్స్ కి ఆయనలో నచ్చేది ఏంటంటే ఆయన ఎప్పుడూ తనని తాను మార్చుకోలేదు. దిస్ ఇస్ మీ, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అనే ఒక ఎనర్జీ, అండ్ ఫ్యాన్స్ టేక్ ఇట్ ఎవ్రీ సింగిల్ టైమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Ippudu yuvataram heartbeat rowdy star Vijay Devarakonda. ఆయన ఫ్యాన్ బేస్ ఎక్కువగా యూత్, అండ్ ఎందుకు అంటే ఆయన మాట్లాడే స్టైల్, ఆయన యాటిట్యూడ్ అన్ని ఒథెంటిక్ గా కనిపిస్తాయి. కాబట్టి ఏది కూడా స్క్రిప్టెడ్ కాదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దాట్ రానెస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హిజ్ అపీల్.

మాస్ మహారాజా రవితేజ గారు కామిక్ టైమింగ్ మరియు మాస్ యాక్షన్ ని కలిపి పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసేది ఆయన ఒక్కరే. ఫ్యాన్స్ కి ఆయన ఎంటర్టైన్మెంట్ వాల్యూ కోసమే థియేటర్ కి వెళ్తారు. నో ఓవర్ థింకింగ్, జస్ట్ ప్యూర్ పైసా వసూల్ ఫన్ ఉంటుందనే కదా మన అందరి నమ్మకం కూడా.

ఇవాళ మాట్లాడకుండా వదిలేయకూడని పేరు కింగ్ నాగార్జున గారిది. డెకేడ్స్ తరబడి ఇండస్ట్రీలో రెలెవెంట్ గా ఉండడం అంత ఈజీ అస్సలే కాదు. బట్ ఆయన ప్రతి జనరేషన్ తో ఇవాల్వ్ అయ్యారు. పాత ఫ్యాన్స్ ని కోల్పోకుండా కొత్త ఫ్యాన్స్ ని సంపాదించుకుంటూ దాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ట్రూ స్టేయింగ్ పవర్.

బాలీవుడ్ హీరోకి ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పటికీ థియేటర్స్ లో పలికితే చప్పట్లొస్తాయి. చిన్నప్పటి నుండి అవి మనం ఆ లైన్స్ ని ఇంట్లో, స్కూల్లో, ఫ్రెండ్స్ మధ్య రిపీట్ చేసుకుంటూ పెరిగేస్తామన్నమాట. అవి కేవలం లైన్స్ లాగానే మిగిలిపోవు అప్పటికి. ఇవి మన చైల్డ్హుడ్ మెమరీస్ తో ముడిపడిపోయినటువంటి ఆ పంచులు. అదే మనం మన హీరోస్ కి ఫ్యాన్స్ ఇచ్చే నిజమైన రెస్పెక్ట్. ఒక్క డైలాగ్ ఏళ్ల తరబడి గుర్తుండిపోవడం.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
9: A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
10: Hey, Bindu! ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
11: చందు, మరి వండనా?
10: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
11: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
10: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
12: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
13: Yes sir.
12: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
12: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
14: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
15: మీకు తెలుసా, ప్రతి టాలీవుడ్ హీరోకి ఒక్క సిగ్నేచర్ నిక్ నేమ్ అయితే ఉంటుంది, అండ్ ఆ నిక్ నేమే ఒక బ్రాండ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అయిపోతుంది. మెగాస్టార్, ప్రిన్స్, రెబెల్ స్టార్, పవర్ స్టార్, యంగ్ టైగర్, స్టైలిష్ స్టార్, గ్లోబల్ స్టార్, న్యాచురల్ స్టార్, విక్టరీ, రౌడీ స్టార్, మాస్ మహారాజా, కింగ్. ఇవి కేవలం టైటిల్స్ కాదు, ఇవి ఫ్యాన్స్ ఇచ్చిన ప్రేమ. ఈ లిస్ట్ లో మీకు ద మోస్ట్ ఫిట్టింగ్ నిక్ నేమ్ అని ఏదనిపిస్తుంది?

ప్రతి హీరోకి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది, చూడగానే ఐడెంటిఫై చేసేంత యూనిక్ లెవెల్స్ లో ఉంటుంది అది. కొందరికి ఇట్ ఇస్ దేర్ డాన్స్ స్టెప్స్, కొందరికి ఇట్ ఇస్ దేర్ ఇంట్రో ఫైట్ సీన్, కొందరికి ఇట్ ఇస్ జస్ట్ ద వే వాళ్ళు కెమెరా వైపు అలా తిరిగి చూస్తారు. దిస్ సిగ్నేచర్ స్టైల్ కల్చర్ ఈజ్ యూనిక్లీ టాలీవుడ్, అండ్ ఆనెస్ట్లీ ఇదే మనం థియేటర్ లో విసిల్ కొట్టడానికి కారణం.

ఇవాళ ఎవరు రెడీ ఒక హార్ట్ వార్మింగ్ ఫ్యాక్ట్ వినడానికి? చాలా మంది టాలీవుడ్ హీరోస్ సినిమా బయట కూడా ఎనార్మస్ ఇంపాక్ట్ చూపిస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఐ అండ్ బ్లడ్ డొనేషన్ ట్రస్ట్స్, చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఫ్యాన్స్ కి వాళ్ళ హీరో నచ్చడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. తెరపై హీరో, తెర బయట కూడా హీరోనే.

హాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన ట్రెండ్, స్టార్ కిడ్స్ తమ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తూనే తమ ఓన్ ఐడెంటిటీ కూడా బిల్డ్ చేసుకోవడం. ఇది ఈజీ కాదు, కంపారిజన్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ హార్డ్ వర్క్ తో, డిసిప్లిన్ తో వాళ్లు తమదైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఫ్యాన్స్ కి ఇదొక రకమైన ఇన్స్పైరింగ్ వాచ్.

ఇవాళ ఒక చిన్న థాట్ వచ్చింది నాకు. మాస్ యాక్షన్ హీరో బెస్ట్ అంటారా లేదా స్టైలిష్ గ్లామర్ హీరో బెస్ట్ అంటారా? బికాస్ ఇప్పుడు దాకా మనం చాలా చాలా క్యారెక్టరిస్టిక్స్ మన వెరీ ఓన్ టాలీవుడ్ హీరోస్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా. సో వీళ్ళందరినీ అనలైజ్ చేసిన తర్వాత మాస్ యాక్షన్ హీరో వర్సెస్ స్టైలిష్ గ్లామర్ హీరో అంటే మీరు దేన్ని పిక్ చేసుకుంటారు? నిజంగా చెప్పాలంటే ఇద్దరికి దేర్ ఓన్ చామ్ ఉంటుంది కదా. ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి ఉన్నటువంటి చామ్ ఉండనే ఉంటుంది. ఒకరికి ఎనర్జీ, మరొకరికి స్వాగు. నాకు పర్సనల్ గా ఇద్దరు నచ్చుతారు, మూడ్ ని బట్టి కదా. మీకెవరు ఎక్కువగా నచ్చుతారు ఆలోచించండి. తర్వాత షోలో దీనిపైనే మాట్లాడుకుందాం.

0: ఎపిసోడ్ లో మనం మెగాస్టార్ నుండి రౌడీ స్టార్ దాకా చాలా మంది హీరోస్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ నిక్ నేమ్స్, వాళ్ళ స్టైల్, వాళ్ళ రియల్ లైఫ్ ఇంపాక్ట్. ఇఫ్ మీకు నచ్చినటువంటి ఒక హీరో గురించి ఇంకా వినాలనుకుంటున్నారు అని అంటే మాకు తప్పకుండా తెలియజేసేసేయండి. తర్వాత ఎపిసోడ్ లో ఆయనకే ఒక ఫుల్ స్పాట్ లైన్ షో ప్లాన్ చేసేసుకుందాం. ఇవాళ ఎపిసోడ్ ఇక్కడే ఆగిపోబోతోంది, కానీ మన కాన్వర్సేషన్ ఆగదు. తర్వాత తర్వాత ఎపిసోడ్స్ లో ఇంకా మాస్ టాపిక్స్ తో వస్తాం. ఇది రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. టేక్ కేర్, స్టే ట్యూన్డ్, అండ్ మనం మళ్ళీ కలుద్దాం వెరీ సూన్.
1: చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట.

చెప్పాలంటే టాలీవుడ్ స్టార్డమ్ స్టార్ట్ అయింది ఒక్క పేరుతో, మెగాస్టార్ చిరంజీవి. నాన్ ఫిల్మీ ఫ్యామిలీ నుండి వచ్చి విలన్ రోల్స్ తో మొదలుపెట్టి ఇండస్ట్రీలో మెగాస్టార్ టైటిల్ ని సంపాదించుకున్నారు. లిటరలీ ద ప్రొడ్యూసర్ హూ కాయిన్డ్ ఇట్ కాల్డ్ హిమ్ దాట్ ఆఫ్టర్ అ 100-day బ్లాక్ బస్టర్. అండ్ హియర్స్ ద స్వీటెస్ట్ పార్ట్, ఆయన సక్సెస్ ని ఆయన ఫ్యాన్స్ సక్సెస్ తో మెజర్ చేస్తారు. దాట్స్ వై డెకేడ్స్ లేటర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్ అ బెంచ్ మార్క్ ఫర్ సక్సెస్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Manandari favorite lover boy, mana prince Mahesh Babu. Ee nickname vachindi aina toli lead film nundi. And it just stuck endukante atanu tanani taane oka effortless cool image tho tana style ni define chesukunaru. Style, swag, mass dialogues anni unnai. Kani aina fans ki baaga nachchede entante ఆయన తన ఇన్కమ్ లో పెద్ద భాగం చారిటీకి ఇస్తారు, అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ క్వైట్లీ వితౌట్ ఎనీ ప్రమోషన్ అండ్ షోషరాబా అరౌండ్ ఇట్. దాట్స్ రియల్ ప్రిన్స్ ఎనర్జీ కదా.

0: You are listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. Manam matladukuntunnam about Tollywood superstars. Vaalla appeal enti and why we love them so much. Matladam rebel star Prabhas Gurinchi. Bahubali mundu, he was Tollywood's rebel star. Kani, Bahubali tarvata, he is India's superstar. ఈ ఒక్క సినిమా ప్రభాస్ ని ఇండియా వరల్డ్ మ్యాప్ మీద పెట్టేసిందన్నమాట. ఫ్యాన్స్ ని ఆప్యాయంగా డార్లింగ్స్ అని పిలుస్తూ హీ వాక్స్ విత్ అ మోడెస్టీ అండ్ రిలయబిలిటీ. అందుకేనేమో ఫ్యాన్స్ కి ఆయన అంటే పిచ్చి. షై ఆఫ్ స్క్రీన్, మాస్ ఆన్ స్క్రీన్, దాట్ కాంబినేషన్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై హీస్ వెరీ మచ్ సో మచ్.
1: Making move with a smile.

పవన్ కళ్యాణ్. ఈ పేరు వినగానే ఒక వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా. ఆ పవర్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వైబ్రేట్ అవుతుంది. వండర్ వాట్స్ సో యూనిక్ అబౌట్ హిమ్. ఫ్యాన్స్ ఆయనతో ఒక సూపర్ స్టార్ గానే కాదు, కామన్ మ్యాన్ గా రిలేట్ అవుతారు. ఫ్యాన్స్ కి ఆయన ఒక హీరో మాత్రమే.

You are listening to Radio Surabhi 107.9 FM HD3 Sounds Like Home. Mana matladukuntunna mana very own Tollywood superstars gurinchi. Legacy bharam moyadam anta easy kadu. Superstar family lo puttina ayana tana own identity build chesukunnaru. Especially RRR world stage meeda teeskelina tarvata fans ki ayana discipline, dedication chala nachutai. Prep kosam enta hard work chestaro తెలిస్తే మీరు కూడా ఆయన ఫ్యాన్ అయిపోతారు. పెద్ది ఏ మనకి పెద్ద ఎగ్జాంపుల్.

0: opinionated leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
6: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: Hi, name is R.P. Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani oka kotta frequency tho vastunnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Surabhi.
9: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పుడాగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఇంతమంది మాస్ సూపర్ స్టార్స్ మధ్యలో ఒక్క క్యూట్ న్యాచురల్ స్టార్ గా ఎదిగారు నాని. ఆర్ షాల్ వి సే న్యాచురల్ స్టార్ నాని. ఈయన ఎప్పుడు ఓవర్ ద టాప్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయలేదు. ఇన్స్టెడ్ రిలేటబుల్ నెక్స్ట్ డోర్ గాయ్ రోల్స్ తో కనెక్ట్ అయ్యారు. అదే ఆయన ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అరే, ఇతను మనలాంటి వాడే అన్న ఒక ఫీలింగ్. సమ్టైమ్స్ ద బిగ్గెస్ట్ స్టార్డమ్ ఇస్ బీయింగ్ ద మోస్ట్ రిలేటబుల్ పర్సన్ ఆన్ స్క్రీన్.

ఇప్పుడు ఒక లెజెండ్ గురించి. విక్టరీ వెంకటేష్ గారు 40 ఏళ్లు దాటిపోయిన కెరియర్, 50కి పైగా సినిమాలు, అండ్ ఇప్పటికీ ఆయన రెలెవెంట్ గానే ఉంటున్నారు. దాట్స్ నాట్ లక్, దాట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. ఆయన ఫ్యాన్స్ మల్టిపుల్ జనరేషన్స్ లో ఉన్నారు. గ్రాండ్ పేరెంట్స్ నుండి గ్రాండ్ కిడ్స్ దాకా ఎంత రేర్ అచీవ్మెంట్ అది అసలా.

ఎన్టీఆర్ గారి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇంకొక పేరు బాలకృష్ణ గారు. ఆయన డైలాగ్స్, ఆయన అనపాలజెటిక్ మాస్ స్టైల్, ఇది ఒక జానరా అనే చెప్పాలి. ఫ్యాన్స్ కి ఆయనలో నచ్చేది ఏంటంటే ఆయన ఎప్పుడూ తనని తాను మార్చుకోలేదు. దిస్ ఇస్ మీ, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అనే ఒక ఎనర్జీ, అండ్ ఫ్యాన్స్ టేక్ ఇట్ ఎవ్రీ సింగిల్ టైమ్.

ఇప్పుడు యువతరం హార్ట్ బీట్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఆయన ఫ్యాన్ బేస్ ఎక్కువగా యూత్ అండ్ ఎందుకు అంటే ఆయన మాట్లాడే స్టైల్, ఆయన యాటిట్యూడ్ అన్ని ఒథెంటిక్ గా కనిపిస్తాయి కాబట్టి ఏది కూడా స్క్రిప్టెడ్ కాదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దట్ రానెస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హిజ్ అపీల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka.

నేను ప్రణవి. చిల్లింగ్ టైం వచ్చేసింది. మీరు వింటున్నారు రేడియో సిరపి, సౌండ్స్ లైక్ హోమ్, 107.9 FM HD3. మరి లాస్ట్ టైం ఒక పొడుపు ప్రశ్న అడిగాను కదా, మరి దానికి ఆన్సర్ ఎంత మందికి తెలిసింది? వెయిట్, లెట్ మీ గెస్. ఓకే, ఒక ఆల్మోస్ట్ అందరు గెస్ చేసినట్లున్నారు కదా. మై సిక్స్త్ సెన్స్ చెప్పేస్తుందండి. ఓకే, దట్స్ ఫైన్. మరి ఆన్సర్ నేను చెప్పేస్తున్నా. యా, దోమక్క ఏనుగుమ్మ పిల్లలో దోమక్క మండపంలోకి ఎందుకు పోలేదు అంటే, అంటే ఎందుకంటే మండపంలో ఆల్అౌట్ ఆన్ చేస్తున్నారు. అయ్యయ్యో, మండపంలో ఆల్అౌట్ ఆన్ చేస్తే ఎలా వెళ్తుందండి మా దోమక్క? మీరే ఆలోచించండి, పాపం ఎంత బాధపడింది, ఎంత భయపడిపోయింది ఆల్అౌట్ అలా చూడగానే. అందుకే అక్కడి నుంచి మన దోమక్క జంపో జంపు. ఫనీ కదా. ఓకే, మరి నెక్స్ట్ ఇంకొకటి అడిగేనా? రైట్, చాలా సింపుల్ అండ్ వెరీ కూల్ క్వశ్చన్ అండి. మీలో చాలా మంది టక్ టక్ టక్ అని చెప్పేస్తారు ఆన్సర్ అయితే దీనికి. రెడీ, అడుగుతున్నా. ఏంటంటే ఐస్ వాటర్ టేస్ట్ ఏంటి? మీరు విన్నది కరెక్టేనండి, ఐస్ వాటర్ టేస్ట్ ఏంటి? సింపుల్ యార్. ఇప్పటికే మన వాళ్ళు చాలా మంది ఆన్సర్స్ కోసం గూగుల్ తల్లిని అడిగేస్తున్నారు కదా, నాకు తెలుసులే. బట్ గెస్ చేయండి, నెక్స్ట్ చిల్లింగ్ టైమ్ లో ఆన్సర్ తో వచ్చేస్తుంది. మీ ప్రణవి. అంతవరకు వింటూనే ఉండండి 24/7 మన రేడియో సిరబి 107.9 FM HD3.

హే, నేను ప్రణవి. చిల్లింగ్ టైమ్ వచ్చేసింది. మీరు వింటున్నారు రేడియో సిరపి, సౌండ్స్ లైక్ హోమ్, 107.9 FM HD3. మరి లాస్ట్ అడిగిన క్వశ్చన్ కి సమాధానం ఎంత మంది గెస్ చేశారు? ఏంటి అసలు నా ప్రశ్నే మిస్టేక్ అంటారా? ఐస్ వాటర్ ఏంటి, టేస్ట్ ఏంటి, అసలు వాటర్ కి టేస్ట్ ఉంటుందా అని అంటున్నారా? వినపడిందండి నాకు. అబ్బబ్బా, అంత ఈజీగా చెప్పేస్తే ఇంకా అది పొడుపు ప్రశ్న ఎందుకు అవుతుంది చెప్పండి? లాజికల్ గా ఆలోచించారంటే ఆన్సర్ దొరికిస్తుంది. సరేలేండి, నేనే చెప్పేస్తా. ఐస్ వాటర్ అంటే మీరు అనుకున్నట్లు ఫ్రిడ్జ్ లో ఉండే ఐస్ వాటర్ అనుకున్నారా? ఆహా, కాదు కాదు. ఐస్, ఐస్ అంటే మన కళ్ళు, మన కళ్ళ నుంచి వచ్చే వాటర్. ఏం టేస్ట్? ఇప్పుడు గెస్ చేశారు కదా. ఎస్, ఉప్పగా ఉంటాయి. సో ఐస్ వాటర్ ఏం టేస్ట్ లో ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. సో సింపుల్ కదా. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా, రెడీ? పుట్టలో పుడుతుంది, పుడకలా ఉంటుంది, గుడికి వెళ్తుంది, దేవుడికి దండం పెడుతుంది, ఏంటది? కష్టంగా ఉందా? అయితే క్లూ ఇచ్చేస్తాను. ఇది మనం మన ఇంట్లో డైలీ యూజ్ చేసేదేనండి. ఓకేనా? గెస్ చేయండి. నెక్స్ట్ చిల్లింగ్ టైమ్ లో ఆన్సర్ తో వచ్చేస్తుంది. మీ ప్రణవి. అంతవరకు వింటూనే ఉండండి 24/7 మన రేడియో సిరబి 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలిన్, ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Tatrakhalu Imani Ashtau Ahara Vidhi Vishesha Ayatanani Bhavanti Ani Ayurvedan Cheptundi. Ante Ahara Anedi Kevalam Food Kadu. It's a perfect balance. Desa Kalamana Paristhitulu Prakriti Dani Pandinche Vidhanam Ivanni Kuda Chudavutayi. Ala Chuste Mana Roots Farming Lo Unnai. But we moved on. Still, Mana Manasulu Pachani Panta Pulallo Chikkukupoyi Unnai. So let's get back to our roots. With VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: Hello andariki, vachesa chilling time with Pranavi. మన రేడియో సురభి 107.9 FM HD3. మరి లాస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ చాలా మంది కనిపెట్టేశారు కదా, నాకు తెలిసిపోయిందిలే. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా. ఏంటంటే, పుట్టలో పుడుతుంది, పుడకలా ఉంటుంది, గుడికి వెళ్తుంది, దేవుడికి దండం పెడుతుంది, ఏంటది అని. క్లూ కూడా ఇచ్చాను మరి, దేవుడికి పూజ గదిలో ఉంటుందని కూడా నేను చెప్పాను కదా. మరి ఆన్సర్ వచ్చేసి అగరబత్తి. కరెక్టే కదా? మంచిగా మీరైతే మీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు కూడా ఇలాంటి పొడుపు కథలు అడగండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ పొడుపు ప్రశ్న అడిగేస్తా. ఎంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు, ఏంటది? ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు. ఇది కూడా మన డైలీ యూజ్ చేస్తామండి, చాలా సింపుల్, కనిపెట్టేసేయండి. అలాగే మన రేడియో సిర్బీ 107.9 FM HD3 24/7 వింటూనే ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.

వచ్చేసా. లేట్ అయ్యానా? కరెక్ట్ టైంకి వచ్చేసాను. నా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ రెడీగా పెట్టుకున్నారనుకుంటాను. అయితే లేట్ ఎందుకండి, చెప్పేస్తా. హాయ్ అందరికి, నేను చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి, మన రేడియో సురభి 107.9 FM HD3. మరి లాస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు. మరి ఆన్సర్ వచ్చేసి దానికి తమలపాకు. ఏంటండి, గెస్ చేయగలిగారు కదా? ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ కూడా గెస్ చేసే ఉంటారు. ఓకే, మరి కంగ్రాట్స్ ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేశారో. మా నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా, ఇది జాగ్రత్తగా వినండి. అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక. అప్సరస ఏంటి, మేక ఏంది అంటున్నారా? లాజిక్ గా ఆలోచించండి, ఆన్సర్ దొరుకుతుంది. ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తా. అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్య అక్షరం

హలో హలో హలో, ఎక్కడికండి వెళ్ళిపోతున్నారు? నేనే ప్రణవిని. నా పాటకి భయపడ్డారా? మరీ ఎంత భయపడొద్దులే, ఏదో అలా సంటి పిల్లలు గబిక్కును పడుకునేలా కాస్త బానే పాడుతుంటాలండి. మరి మన కచేరి మళ్లీ చేసుకుందాం గాని ముందు మన చిల్లింగ్ టైమ్ లోకి వచ్చేద్దాం. ఎస్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. నాకైతే సిక్స్త్ సెన్స్ బాగా చెప్పేస్తోంది. నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ చాలా మంది గూగుల్ చేశారని. నిజమేనా కాదా? మరి ఆన్సర్ ఏంటో తెలుసా? సరేలేండి, తెలియని వాళ్ళకి చెప్పేస్తా. ప్రశ్న ఏంటంటే, అనగనగా ఓ అప్సరస, ఆమె పేరులో మధ్యక్షరం తీసేస్తే మేక. మరి ఆన్సర్ చెప్పేనా? చెప్పేస్తున్నా. ఓకే, ఆన్సర్ వచ్చి మేనక. గుర్తుపట్టలేదా? ముగ్గురు అప్సరసలు స్వర్గంలో ఉంటారు కదా, రంభా, ఊర్వశి, మేనక. వాళ్ళల్లో ఒక ఆమె మేనక. సో ఆమెకి మధ్యలో అక్షరం తీసేస్తే మేకే అవుతుంది కదా. కంగ్రాచులేషన్స్ కరెక్ట్ గా గీస్ చేసిన వాళ్ళకి. మరైతే నెక్స్ట్ పొడుపు ప్రశ్న అడగనా? చాలా జాగ్రత్తగా వినండి. ఒక పిల్లకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందండి. అయితే జాబ్ లోకి వెళ్ళడం మొదటి రోజే

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manabadi class.
3: Amma, Old McDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu kaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
6: I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
11: Chichi, na time iroju lesinappudu nunchi assalu baaledu. Tirutone undi maa amma. Chi, yendo ee brathuku? Anandi, andaru nanni. Oh, hey, hello. Ochisa, chilli time with Padavi. Meeru vintunnaru Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. Yendi maa amma eduku tirutundi ani adugutunnara? Mimmalni adigaanu kada oka question. అదే మా అమ్మ సమాధానం చెప్తుందో లేదో అని అడిగే. ఆన్సర్ చెప్పకపోగా నాకే పడ్డాయి అక్షింతలు. ఎందుకంటారా, ఆఫ్టర్ ఆల్ పిల్లికి కూడా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, నీ మొహానికి ఎప్పుడు వస్తుంది అని అప్పటి నుంచి మొదలెట్టింది దండకం. అబ్బబ్బా, ఇద్దరు పోయినా గాని చెవుల్లో మోగుతూనే ఉందండి. సరేనండి, మరి మీకైతే నాకు తెలిసి ఆన్సర్ దొరికేసినట్లేనా? లేదా మరి నన్ను చెప్పమంటారా? ఓకే, మరి సీక్రెట్ గా చెప్పేస్తా, సైలెంట్ గా వినండి. జాబ్ లో జాయిన్ అయిన వెంటనే పెళ్లి వాళ్ళ మేనేజర్ మాస్ పట్టుకో, మాస్ పట్టుకో అని అంటుంటే, పాపం పెళ్లి కదా, తినాలని ఆ మాస్ పట్టుకుని నోట్ల దాకా తీసుకెళ్లడం, ఆ మేనేజర్ గా లాగి కింద పెట్టడం, నోట్ల దాకా పెట్టుకోవడం, లాగి కింద పెట్టడం.

ప్రశ్న ఓన్లీ ఇంటెలిజెన్స్ మాత్రమే గెస్ చేస్తారు అండ్ చాలా ఫాస్ట్ గా కూడా. మరి లేటేంటి అడిగేసేనా? ఎస్, జాగ్రత్తగా వినండి, బాగా వినండి. ఆల్ఫాబెట్స్ మీకు ఐడియా ఉంది కదా? సో టోటల్ గా ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి? 26, అందరికీ తెలిసిందే. ఓకే, మరి ఇవన్నీ కలిసి ఒక రన్నింగ్ రేస్ కి వెళ్ళాయి. ఓకేనా? ఇప్పుడు ఈ రన్నింగ్ రేస్ లో పాపం ఏబి ఓడిపోయాయి. మరి టోటల్ ఎన్ని లెటర్స్ గెలిచాయి? అదిగో అదిగో, ఆల్ఫాబెట్ కౌంటింగ్ స్టార్ట్ చేసేసారు కదా. ఐ నో, మళ్ళీ రిపీట్ చేస్తున్న క్వశ్చన్, ఈసారి జాగ్రత్తగా వినండి. ఒక రన్నింగ్ రేస్ కి మన ఆల్ఫాబెట్స్ అవన్నీ వెళ్ళాయి, కానీ ఆ రన్నింగ్ రేస్ లో ఏబి ఓడిపోయాయి. కాబట్టి ఈ ఆల్ఫాబెట్స్ లో ఇంకా ఎన్ని మిగిలిన్నాయి? ఎన్ని ఆల్ఫాబెట్స్ ఈ రేస్ లో విన్ అయ్యాయి?

దయచేసి వినండి. మీరు క్వశ్చన్ అడిగిన శ్రోతలు ప్రస్తుతం ఆన్సర్ వెతికే పనిలో ఫోన్లో గూగుల్లో బిజీగా ఉన్నారు. దయచేసి కాసేపాగి వేరే ప్రశ్న అడగండి లేదా మీరే ఆన్సర్ చెప్పండి. The person you have asked the question is busy on Google search. Please wait for some time or reveal the answer. Ta-da! Vachesa! Nenu Pranavi with Chilling Time. Meeru vintunnaru Radio Siribi 107.9 FM HD3 Sounds Like Home. Aa question ki answer naaku telisi chaala mandi wrong guess chesare anukuntunna. Anyway, answer nene reveal chesestha. Question enti ante okkasari chuddam. ఒక రన్నింగ్ రేస్ కి మన 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వెళ్లాయి, కానీ ఆ రేస్ లో ఏబి ఓడిపోయాయి. కాబట్టి ఈ రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని మిగిలి విన్ అయ్యాయి అని అడిగాను. ఆన్సర్ చెప్పడానికి నేనైతే రెడీ, వినడానికి మీరు రెడీగా ఉండండి. మరి ఈ రేస్ లో ఏమేమి లెటర్స్ పోయాయని చెప్పాను, ఏబి అంతేనా? ఏ అండ్ బి అంతే కదా? నో నో నో నో నో నో నో, డోంట్ డూ దాట్. నేను చెప్పాను కదా ఏబి లెటర్ తో పాటు ఓ అండ్ డి లెటర్ కూడా పోయాయి అన్నాను. సో 4 లెటర్స్ పోయాయి. ఇంకా 26 లో 4 పోతే ఎన్ని మిగులుంటాయి? 22 కదా. సో 22 లెటర్స్ ఈ రేస్ లో విన్ అయ్యాయి. చడా, బాగుందా? మరైతే నెక్స్ట్ మన చిల్లింగ్ టైమ్ లో మరొక పొడుపు ప్రశ్న కావాలంటే అస్సలు మిస్ అవ్వకండి. వింటూనే ఉండండి 24/7 రేడియో సిరబి 107.9 FM HD3. బాయ్.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, డియాండర్, టెక్సస్. కవింతలకి, కేరింతలకి ఎరఫ్ అడ్రస్, రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సస్. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. ఐఎమ్ బ్యాక్ విత్ చిల్లింగ్ టైమ్ లో మంచి పొడుపు ప్రశ్నతో. అడగడానికి నేను రెడీ, వినడానికి మీరు రెడీనా? అయితే లెట్స్ కమ్ ఆన్. ఓకే, ప్రశ్న అడుగుతున్నా జాగ్రత్తగా వినండి. ప్రణవి వాళ్ళ అమ్మకి నలుగురు కూతుళ్ళు. ఓకే, సో వాళ్ళ నేమ్స్ వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్. మరి ఐదో కూతురు పేరేంటి? మీరు చాలా బాగా విన్నారు, నేను చాలా బాగా చెప్పాను. ఏంటి మళ్ళీ అడగనా? ఓకే, మళ్ళీ అడుగుతున్నా వినండి. ప్రణవి వాళ్ళ అమ్మకి నలుగురు కూతుర్లు, వాళ్ళ నేమ్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్. మరి ఐదో కూతురు పేరేంటి? ఓన్లీ జీనియస్ మాత్రమే ఈ ఆన్సర్ ని గెస్ చేసేస్తారు, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో

హలో వచ్చేస చిల్లింగ్ టైం విత్ ప్రణవి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోప్. లాస్ట్ అడిగిన పొడుపు కథకి ఎంత మంది ఆన్సర్ గెస్ చేశారు? ముందైతే ప్రశ్న మరొకసారి రిపీట్ చేసేస్తా. ఏంటంటే, ప్రణవి వాళ్ళ అమ్మకి నలుగురు కూతుర్లు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్. మరి ఫిఫ్త్ అమ్మాయి పేరేంటి? మరి దీనికి ఆన్సర్ మీరేమనుకుంటున్నారో నేను చెప్పనా? సౌత్ అనే కదా. హే, కంగ్రాచులేషన్స్, యూఆర్ రాంగ్ కదా. మరి ప్రణవి అనుకున్నారా? వావ్, సూపర్, యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. అరే, సూపర్ గా రాంగ్ గెస్ చేస్తున్నారు ఆన్సర్. నిజమే కదా. మరి ఆన్సర్ నేను చెప్పనా? చెప్పేస్తున్నా. ఇప్పుడు క్వశ్చన్ బాగా ఇంకొకసారి ఆలోచించండి. ప్రణవి వాళ్ళ మదర్ కి 4 డాటర్స్. అయితే అది ప్రణవి ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ అని క్లియర్ గా చెప్పాను కదా. మరి 4 డాటర్స్ ఉండగా ఫిఫ్త్ డాటర్ పేరేంది అని చెప్పేసి మీకు డౌట్ రాలేదా? ఎందుకంటే వాళ్ళ మదర్ కి 5 కాదండి, 4 డాటర్స్ అనే కదా నేను అడిగాను. సో రాంగ్ క్వశ్చన్ నేనే అడిగాను. మరి మీలో ఎంత మంది ఇది కనిపెట్టగలిగారు? కనిపెట్టారు కదా, కంగ్రాట్స్, కరెక్ట్ గా కనిపెట్టారు. మీరైతే సూపర్ అండి. అంతే, తెలుగు వల్ల మజాకా. మరి మరొక పొడుపు కథ కావాలా? అడిగేనా?

మహాబూయ్ హే హలో అందరికి, నవ్వుకుంటూ వచ్చేసా చిల్లింగ్ టైమ్ లోకి. మీ ప్రణవిని రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ ఓ. ఏంటి ఎందుకలా నవ్వుతున్నాను అంటున్నారా? మీకు కూడా చెప్తే మీరు కూడా నవ్వి పెడతానంటారా? సరే అయితే చెప్తా వినండి. మా పక్కింట్లోకి కొత్తగా ఒక ఆంటీ అంకుల్ వచ్చారు. వాళ్ళ ఇంట్లో దాదాపు ఒక 1 వీక్ నుంచి ఎప్పుడు గోల గోల వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు కూడా అలాగే వినిపిస్తూ ఉంటే ఒరే నాయన ఏమైందా అని చెప్పి వెళ్లి కట్టన్ చాట్ నుంచి చూశానండి. అంతే, అంకుల్ పాపం తల తిరుగుతుందే, కొంచెం కాఫీ ఇవ్వమని ఎంతసేపు అయింది, ఇవ్వ వెంటనే దుంపదేగా అని అరిచారు. అంతే, దానికి ఆంటీ ఏం చేశారనుకున్నారు? మీరు గెస్ చేయండి. లేదు, అసలు ఎవరు గెస్ చేయలేరు. ఏం జరిగిందో నేను చెప్తా. అంకుల్ అడిగిన మాటకి ఆంటీ ఏం చెప్పిందో తెలుసా? మీ వెనక కాఫీ పెట్టి చాలా సేపు అయింది, తీసుకోరా అని అనింది. దానికి అంకులు, నా వెనక పెడితే నాకెలా కనిపిస్తుంది, చెప్పి చావాలి కదా. ఆ ఇది మరీ బాగుంది, మీరే కదా నా తల గిరగిరా అని తిరుగుతుంది అన్నారు. మరి మీ తల వెనక వైపు తిరిగినప్పుడు చూసుకుంటాలే అనుకున్నా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo ma chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

వచ్చేసా? మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. మరి ఒక పొడుపు కథ అడగాలని అనిపిస్తోంది. నేనైతే ఈ ప్రశ్న ఇప్పటికి చాలా మందిని అడిగానండి, ఎవ్వరు కూడా ఆన్సర్ చేయలేకపోయారు. మరి మీలో ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ గెస్ చేస్తారు చూద్దామా? సరే అయితే అడిగేస్తా. రెడీ? ఒక ఫంక్షన్ కి 500 మంది వచ్చారు. బాగా వినండి. కానీ సప్లయర్ దగ్గర మాత్రం 60 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. అయినా గాని వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా కుర్చీలో కూర్చున్నారు. ఎలాగా? ప్రశ్నని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక ఫంక్షన్ కి 500 మంది వచ్చారండి. కానీ కుర్చీలు సప్లై చేసే సప్లయర్ దగ్గర 60 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని?

మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. చిల్లి టైం వచ్చేసింది, ప్రణవి కూడా వచ్చేసింది. మరి లేటేంటి, ప్రణవి వస్తే పొడుపు కథలు కూడా వచ్చినట్లే కదా. అయితే లాస్ట్ నేను అడిగిన పొడుపు కథకి సమాధానం ఎంత మంది గెస్ చేశారు? ఐ థింక్ చాలా మందినే. లేదా మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయమన్నాను కదా, చేశారా? అక్కడ కూడా ఆన్సర్ దొరకలేదా? సరే నేనే చెప్పేస్తా. ఒకసారి ప్రశ్న గుర్తు చేసుకుందామా. ఒక ఫంక్షన్ కి 500 మంది వచ్చారు, కానీ కుర్చీలు సప్లై చేసే అతని దగ్గర మాత్రం 60 కుర్చీలు మాత్రమే ఉన్నాయి. అయినా గానీ వచ్చిన వాళ్ళందరికీ ఆయన హ్యాపీగా కుర్చీలను రెడీ చేశారు. ఎలా, ఆన్సర్ చెప్పనా? చెప్పేస్తున్నా. ఒకసారి ప్రశ్న మళ్ళీ బాగా గుర్తు చేసుకోండి. 500 మందికి 60 కుర్చీలు. ఎలా? హే, 60, 60 అంటే 60, 60 అంటే ఎంత? 500 కదా. అదేనండి, 1000 అంటే 1000, 60 అంటే అందులో హాఫ్, 500 కదా.

డిన్ డిన్. ఆహాహాహా, ఏం రుచి ఏం రుచి! ఆ పేరు వింటుంటేనే నోట్లో లలాజలం రాలిపోతుంది కదా. ఎస్, నా వరకైతే మాత్రం వంకాయే రాజండి. ఆ వంకాయ, గుత్తి వంకాయ నోట్లో అలా పెట్టి కొరికేస్తే స్వర్గమే కదా. మీలో చాలా మంది వంకాయ ఫేవరెట్స్ ఉన్నారు కదా. నాకైతే ఫుల్ నమ్మకం వంకాయ కూరని ఇష్టపడని వాళ్ళైతే ఎవరూ ఉండరని. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అనుకుంటున్నారా? ఈరోజు మా అమ్మ మా ఇంట్లో గుత్తంకాయ కర్రీ చేస్తుంది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నారు. ఓకే, ఆ టాపిక్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా మనం మన టాపిక్ వచ్చేద్దాం. మీరు వింటున్నారు రేడియో సిరపి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. నేను ప్రణవి మరొక సూపర్ పొడుపుకత్తో వచ్చేసానండి. అదేంటంటే లేచేయకుండా చెప్పేస్తాం. కొనేటప్పుడేమో నల్లగా ఉంటుంది, వాడేటప్పుడు ఎర్రగా ఉంటుంది, పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది. ఏమిటది?

0: చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. నాతో పాటు మా సిస్టర్ కూడా వచ్చేసింది. సే హాయ్ యుఎస్ లో తెలుగు వాళ్ళు, హాయ్ చెప్పవా?
1: హలో, హాయ్.
0: ఏంటంత స్లోగా చెప్తున్నావు? అమెరికాలో ఉన్నారు, అంత దూరం వినపడాలి కదా.
1: హే, హలో.
0: అయ్యో చిన్నగా, మరి అంతలా నడిచేది. సరే సరేలే, ఏంటి దానించి తెగ నవ్వేసుకుంటున్నావు ఫోన్ చూసి? ఏముంది అందులో?
1: ఏముందా చెప్పనా?
0: చెప్పు. ముందు నవ్వకుండా చెప్పవే తల్లి.
1: సరే, నీకొక జోక్ చెప్తా, ఎలా ఉందో చెప్పు.
0: జోకా?
1: జోకే కానీ ఒక పొడుపు ప్రశ్న లాగా.
0: ఏంటి నువ్వు నన్ను అడుగుతున్నావా? నేనే వాళ్ళని అడుగుతాను. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా?
1: ఎస్. ఈ ప్రశ్నకి నువ్వే కాదు, వాళ్ళు కూడా ఆన్సర్ చేయొచ్చు.
0: అవునా? సరే ఏంటడుగు.
1: ఒక దారిలో 4 కాక్రోచెస్ ఒక పాట పాడుకుంటూ పోతూ ఉన్నాయి. ఓకేనా? దారిలో అవి పాడుకుంటూ పోతూ వెంటనే చచ్చిపోయాయి. ఎందుకంటావు?
0: దారిలో 4 కాక్రోచులు పాట పాడుకుంటూ వెళ్లి చచ్చిపోయాయా? ఆ గుంట్లో పడ్డాయా?
1: చీచీ.
0: మరి పాట పాడి చచ్చిపోయాయా?
1: పాట పాడే కానీ ఏంటి ఎందుకని?
0: ఏమో తెలీదు.
1: చెప్పేనా?
0: చెప్పు.
1: సరే, 4 కాక్రోచులు ఒక పాట వినుకుంటూ పోతూ ఉన్నాయి కదా, దారిలో అవి చచ్చిపోయాను. ఎందుకంటే ఆ పాట హిట్.

0: What is this break? Let's do the vintage break.
1: Yeah. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: హలో అందరికి, చిల్లింగ్ టైమ్ తో వచ్చేసింది. మీ ప్రణవి, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అదిగో మళ్ళీ స్టార్ట్ అయింది పక్కింట్లో గొడవ. సరే వినేద్దామా, మనం కూడా వెళ్ళి వచ్చేయండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలా గొడవలతో పగలు రాత్రి అసలు నిద్ర లేకుండానే అయిపోతుందండి. చూడండి మళ్ళీ ఏదో గొడవ పెట్టుకుంటున్నారు. అయ్యయ్యో, అవునా, ఎంత పని జరిగిపోయింది? అవునా కమల, సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తానుండు. యావండే యావండే, ఎక్కడ తెచ్చారు?
1: అబ్బా ఇక్కడే ఉన్నానే, ఎందుకు అలా చెవులు గల్ల పిల్లలు అరుస్తావు? ఏమైంది ఇప్పుడు?
0: ఏమైందా? మీరు గనక ఈ వార్త వింటే గుండెలు బగిలేలా ఏడుస్తారు.
1: అంత పెద్ద ఘోరం ఏం జరిగింది?
0: మనకు పెళ్లి చేసిన పంతులు గారు లేరు పాపం, ఆయన బస్సు గుద్ది చనిపోయారంట తెలుసా?
1: ఓస్ మరి, చేసిన పాపం ఊరికే పోతుందే.
0: అంటే ఏంటండి మీ ఉద్దేశం?
1: అదే, ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు అని అంటున్నా.
0: మీరేం ఉద్దేశం అంటారో నాకు తెలుసులేండి. ఇప్పుడు ఆయన మీకు నన్ను అండకట్టారనే కదా మీరు ఆ మాట అన్నారు.
1: అబ్బే అలా ఎందుకు అట్టానే, పాపం వెళ్ళిపోయి మంచివాడైపోయాడు.

ఏంటండి, మొదలెట్టగానే పాట అందుకుందాం అనుకుంటున్నారా? పొద్దున లేచి ఏదైనా ఒక సాంగ్ గుర్తుకొచ్చిందంటే మైండ్ కి ఈవినింగ్ నైట్ పడుకున్నా గానీ అది హంప్ చేస్తూనే ఉంటారు. నాకు అదొక మేనరిజం ఉందనుకోండి. ఈ రోజైతే మార్నింగ్ లేయగానే ఈ పాట ఫిక్స్ అయ్యా మైండ్ లో, ఇంకంతే అలాగే అలాగే అలాగే నైట్ అయినా గానీ ఆ లిరిక్స్ మైండ్ లో నుంచి పోవట్లేదు. సో స్వీట్ కదా లైన్స్, అసలు వెరీ నైస్. ఓకే, మరి నేనైతే వచ్చేసా చిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి. మీరు వింటున్నారు మన రేడియో సిరబి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. చాలా మంచి పొడుపు ప్రశ్నతో వచ్చేసాను. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారు చూద్దాం. నాకు తెలిసైతే ఆల్మోస్ట్ అందరిది చిన్నప్పటి నుంచే వింటున్నారు, బట్ ఈ తరం వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి అడిగేస్తున్నా, వినేయండి. ఇద్దరు అక్క చెల్లెళ్ళండి, ఇద్దరు అక్క చెల్లెలు ఒకేలాగా ఉంటారు. వాళ్ళు ప్రపంచం మొత్తం తిరిగి తిరిగి మొత్తం చూస్తారు, కానీ అదేంటో శాపం, వాళ్ళు ఒకరినొకరు మాత్రం చూసుకోరు. ఎందుకలా అంటారు? అసలు వాళ్ళెవరు? ఎనీ గెస్? ఏంటి అప్పుడు తిరిగేసింది ఆన్సర్? వెరీ గుడ్, వండర్ఫుల్ అండి. హ్యాట్స్ ఆఫ్ అసలు మీ తెలివితేటలకి. మరి తెలియని వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఇంకేంటి లేట్? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ క్వశ్చన్ ని షేర్ చేసి ఆన్సర్ చెప్పగలరేమో టెస్ట్ చేయండి. మరి నేను చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ మన చిల్లింగ్ టైం వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు వింటూ ఉండండి మన రేడియో సిరబి 107.9 FM HD3. బై బై.

HD3 అబ్బబ్బబ్బా, ఏం వెండలండి బాబు ఇండియాలో. ఏంటి ఏదో అంటున్నారు, సరిగా వినపడ్డంలే. ఓ అంత విడిగా ఉందని అడుగుతున్నారా? అవునండి అవును, బయటకు వెళ్తే సూరి బొమ్మ కోటింగ్, లోపల ఉంటే ఉక్క పోసింగ్, ఏజీ వేస్తే బిల్ తన్నింగ్, వేయకపోతే నీరసం కమింగ్. హౌ హౌ అండి, ఒక మనిషి ఇన్ని ఇన్నింగ్స్ ఎలా తట్టుకోగలడు మీరే చెప్పండి. అందుకే కాసేపు మీతో చిల్లింగ్ చేస్తూ కూలింగ్ అవుదామని వచ్చేసా. ఏంటి ఎలా అంటున్నారా? సరదాకు ఒక పొడుపు ప్రశ్న అడిగినా కాసేపు నవ్వేసుకుందాం. అడిగేస్తున్నా, రెడీ? ఒక ఊరిలో, అయ్యయ్యో అక్కడ ఇక్కడ ఎక్కడికండి, వద్దులే డైరెక్ట్ గా అమెరికాలోనే పెళ్లి చేసేసుకుందాం. సో అమెరికాలోని ఒక ప్లేస్ లో గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది. ఎవరికి అని అంటారా? ఓ చెప్పేస్తున్నా, మన డెంగ్యూ దోమకకి, ఏనుగు బావకి. సో క్యూట్ కదా పేరు. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పెళ్లి కూతురు కూడా చాలా చక్కగా రెడీ అయి వచ్చేస్తుంది. మరి అందరూ కూడా పెళ్లి కూతుర్ని చూసేద్దామని చాలా ఈగర్ గా వెయిటింగ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు పెళ్లి కొడుకు కూడా. మరి అంత బాగానే ఉంది, పెళ్లి మండపానికి వచ్చేసరికి పెళ్లి కూతురు, అదే మన డెంగ్యూ దోమక, రాను రానంటూనే ఆయన పాట వేసుకుని అసలు ఫంక్షన్ హాల్లోకి కూడా అడుగే పెట్టట్లేదు. ఎందుకంటారు? ఎంతమంది వెనక నుంచి తోసినా అబ్బే నా రూటే సపరేట్ అని అస్సలు పోవడం లేదండి. నాకొద్దు, నాకు ఈ పెళ్ళే వద్దు అని వెనక్కి తిరిగి దౌడో దౌడు. వై వై, మీలో ఎవరికైనా తెలిస్తే ఈ ఆన్సర్ ని షేర్ విత్ us. తెలుసు కదా, మన రేడియో సిరబి 107.9 FM HD3 జిల్లింగ్ టైమ్ విత్ ప్రణవి.